0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Ready for an evening filled with

0: Live in concert. Rockstar TSP Live, June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubotu. Gold sponsor, Amogham Indian Cuisine.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

ఓకే హలో హలో హలో వెల్కమ్ టు ద హ్యాపీ ఫ్రైడే ఎడిషన్. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. ఇవాళ విల్ హ్యావ్ అనదర్ మ్యూజికల్ ఈవినింగ్ అండ్ ఆఫ్ కోర్స్ రాక్ స్టార్ డిఎస్పీకి సంబంధించిన మ్యూజికల్ ఈవినింగ్ అండ్ జస్ట్ కమ్ హ్యావ్ ఫన్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రైజెస్ టు విన్ ఇంక్లూడింగ్ యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ మూవీ టికెట్స్ టు సినీ లాంచ్ ఇన్ ఫ్రీమాంట్. పెద్ది సినిమా రిలీజ్ అయింది, సో అగైన్ యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ మూవీ టికెట్స్ టు పెద్ది ఇన్ ఫ్రీమాంట్ సినీ లాంచ్. సినీ హబ్ ఇన్ ద బే ఏరియా విత్ రిక్లైనర్ సీటింగ్, దేశీ కాండిమెంట్స్ విత్ అన్ అమేజింగ్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్. ఆర్ యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ టికెట్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్స్. గో యూనికాన్స్ అండ్ క్రికెట్ ఈస్ బ్యాక్ ఇన్ ద బే, ఎంఎల్సీ ఈస్ బ్యాక్ ఇన్ ద బే అండ్ ఓక్లాండ్ కొలీజియం విల్ బీ హోస్టింగ్ 3 games, హోమ్ గేమ్స్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్స్ ఆన్ June 24th, 26th and 28th. అగైన్ యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో యూనికాన్స్. Or you could win yourself a restaurant coupon or an Amazon gift card. Whatever may be, we'll announce the lucky winners towards the end of the show. In our show, participation is all that counts. Right or wrong doesn't really matter. So have fun, call us and call us in a while. We'll announce the lucky winners at the end of the show. Announce just then. Once again, my studio number 510-573-2562. 510-573-2562. Mundiga nenu, theme announce first clip, then announcements lok velipothanu. రాక్ స్టార్ డిఎస్పీ మన బే ఏరియాకి వచ్చేస్తున్నట్టు తెలుసు కదా, June 26th ఇన్ శాన్ హోజే. ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org. మరి డిఎస్పీ వస్తున్నాడు కాబట్టి ఇప్పటి నుంచి 22nd వరకు విల్ హ్యావ్ 21st వరకు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డిఎస్పీ సాంగ్స్ అండ్ ఇవాళ వన్ హీరో. వాళ్ళిద్దరు కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్. అన్ని సినిమాలు కూడా మ్యూజికల్లీ సూపర్ డూపర్ హిట్స్. కమర్షియల్ సినిమా కమర్షియల్ సక్సెస్తో సంబంధం లేకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ ఈ తరంలో అని చెప్పగానే మనకి చాలా మంది గుర్తొచ్చే కాంబో ఈజ్ రాక్ స్టార్ డిఎస్పీ అండ్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ డిఎస్పీ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు, ఆ ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు, ప్రతి సినిమాల్లో మోర్ దాన్ 1 song సూపర్ డూపర్ హిట్స్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సో ఇవాళ అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ కాంబినేషన్లో కొన్ని సాంగ్స్ మీకు నేను ప్లే చేస్తాను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యునో ద గేమ్, యునో ద డ్రిల్. పాటను ఐడెంటిఫై చేయండి, మాకు ఫోన్ చేసి చెప్పండి. యాజ్ సింపుల్ అస్ దాట్. మా స్టూడియో నెంబర్ 510-573-2562. వన్స్ అగైన్ ఇవాళ అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ కాంబినేషన్లో పాటలు. పాట విని ఏ సినిమాలో ఏ పాట మాకు ఫోన్ చేసి చెప్పండి. 510-573-2562. అండ్ మొట్టమొదటి క్లిప్ మీకోసం ప్లే చేసిన తర్వాత నా అనౌన్స్మెంట్లోకి వెళ్తాను నేను. DSP Allu Arjun combination, adi, here's a clip number 1.

510-573-2562. దీనిలో ఒక పర్టికులర్ బిట్ ఉంటుంది, అది ప్లే చేస్తే ఇంక తెలిసిపోతుంది. ఆ బిట్ కాకుండా ఈ పాటల్లో ఉన్న ఏకైక క్లిప్ మీకోసం ప్లే చేస్తాను. ఎనివే, అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్ లో ఈ పర్టికులర్ సాంగ్ గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562. సో మీ ఫోన్ కాల్స్కి వెళ్లే ముందు, రైట్ నా రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ కి మెమోరియల్ డేట్ డిస్కౌంట్, ఆ క్యూపాన్ ఎక్స్పైర్ అయిపోయింది. రైట్ నో వీ హ్యావ్ గ్రూప్ డిస్కౌంట్స్. సో మీకు గ్రూప్ డిస్కౌంట్స్ కావాలనుకుంటే కనుక, ఇఫ్ యూ పర్చేస్ 4 or more టికెట్స్ ఇన్ వివిఐపి, విఐపీ ఆర్ ప్లాటినం, యుల్ గెట్ 15% డిస్కౌంట్. అలాగే ఇఫ్ యూ వాంట్ బుక్ 4+ టికెట్స్ ఇన్ గోల్డ్, యుల్ గెట్ 10% డిస్కౌంట్. అలాగే సిల్వర్ ఆర్ బ్రాంజ్ లెవెల్లో ఇఫ్ యూ పర్చేస్ 10 or more టికెట్స్, యుల్ గెట్ 10% డిస్కౌంట్. సో ఇవన్నీ కూడా మీరు సులేఖాలో మీరు కొన్నప్పుడు డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ టికెట్ సెలెక్ట్ చేస్తే డిస్కౌంట్ ఆటోమేటిక్లీ మీకు అప్లై అయిపోతుంది. మీరు సులేఖ ప్రాసెసింగ్ ఫీ వద్దనుకున్నారనుకోండి, హాయిగా మాకు ఫ్లయర్లో ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. వీ కెన్ పర్చేస్ ద టికెట్స్ విత్ ద సేమ్ డిస్కౌంట్స్ వితౌట్ ద ప్రాసెసింగ్ ఫీ. వన్స్ అగైన్, ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org, bata.org. ఆ క్లిప్ మరొక్కసారి ప్లే చేస్తున్నాను, లేదా ఐ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. 510-573-2562. హియర్స్ ద క్లిప్ వన్ మోర్ టైమ్.

0: 510-573-2562. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే ముందు, బై ద వే, మీరు డిఎస్పి కాన్సర్ట్ కి, ఓకే, లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్ అండ్ ఐల్ మేక్ ద నెక్స్ట్ అనౌన్స్మెంట్. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రత్యూష గారు ఫ్రీమాన్ నుంచి. ఓకే ప్రత్యూష గారు, హ్యాపీ ఫ్రైడే.
1: సేమ్ అండి.
0: ఓకే, గుర్తుపట్టారు ఆ పాటను మీరు?
1: ఒక్కరే మాట్లాడి మాట్లాడి అలసిపోతున్నారు.
0: అది మాత్రం కరెక్టే, దట్ ఈస్ ట్రూ. సి, విజయ్ గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు విజయ్ గారు.
1: హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్.
0: విజయ్ గారు, నేను ఇక్కడ వ్యయ ప్రయాసాలు గురి అవుతున్నాను, అక్కడ విజయ్ గారు హాయిగా ఎంజాయ్ చేస్తారు.
1: విజయ్ గారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు వేడిలో ఉడికిపోతున్నారు.
0: ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తుపెట్టారు నా బాధని. మా విరిజల శ్రోతలు ఒకళ్ళే 16 ఏళ్ళగా గుర్తుపెడుతున్నారు ప్రత్యూష గారు, థ్యాంక్ యూ. సజ్జమని ఇంతకి పాట గుర్తుపెట్టారా?
1: ఇది ఇద్దరు అమ్మాయిల మూవీ అనుకుంటున్నా, నాట్ వెరీ షూర్.
0: ఏ పాట అనుకుంటున్నారు ఇద్దరు అమ్మాయిలతో?
1: అదేదో ఒక వర్డ్ ఉంది మదిలో.
0: ఓ, గుడిలో బడిలో,
1: అదే అనుకుంటున్నా, ఐ యామ్ నాట్ షూర్.
0: ఓకే, గుడిలో బడిలో అదే నా పాట అనుకుంటుంది మీరు? ఓకే, మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఓకే, ఐదర్ సినిమా అయినా మార్చుకోవాలి, పాట అయినా మార్చుకోవాలి, ఏం మార్చుకుంటారు? ఏది మార్చరా? ఫిక్స్ అయిపోయారు అంతే. ఇద్దరు అమ్మాయిలతో గుడిలో బడిలో, చూసారా? నేను నా మంచితనానికి వాల్యూ లేకుండా పోయింది. సరే, మీ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు ప్రత్యూష గారు.
1: ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అల్లు అర్జున్ పాటలన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి, అన్ని కన్ఫ్యూజింగ్.
0: అది మాత్రం
1: అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది.
0: అది మాత్రం వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది, అందుకే కొన్ని కొన్ని పాటలు ఈజీ కూడా కాదు, బట్ నేను ప్లే చేస్తాను చెప్తాను. బై ద వే, డిఎస్పి గారి కాన్సర్ట్ జూన్ 26 ప్రత్యూష గారు వినే ఉంటారు. ఇన్ని డిఎస్పి గారి పాటల్లో మీరు ఒక పాటను పిక్ చేయాలంటే మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి?
1: నానకు ప్రేమతోల సాంగ్స్ అన్ని అన్ని సాంగ్స్.
0: ఓకే, బ్యూటిఫుల్. ఓకే, నేను ఇలాగే ఇవాళ అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్ లో మల్టిపుల్ సాంగ్స్ ప్లే చేస్తాను ప్రతీష గారు, ఏ పాట గుర్తొచ్చినా నాకు ఫోన్ చేయండి. ఓకేనా?
1: షూర్ అండి.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. 510-573-2562. ఓకే, దాన్ని ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. ప్రతీష గారు, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు నో నో నో అన్నారు. సాంగ్ ఈజ్ కరెక్ట్, గుడిలో బడిలో మీరు చెప్పినట్టుగానే కొన్ని కొన్ని పాటలు, ఎస్పెషల్ అల్లు అర్జున్, లాట్ ఆఫ్ సాంగ్స్ సిమిలర్ ట్యూన్లు అనిపిస్తూ ఉంటాయి. ఇది గుడిలో బడిలో సినిమా మాత్రం ఇద్దరు అమ్మాయిలతో కాదు, సినిమా డీజే డీజే సినిమాలో గుడిలో బడిలో ఈజ్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. వెల్ డన్, వెల్ డన్, గుడ్ స్టార్ట్. నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తాను వన్స్ అగైన్. ఇవాళ మన విరిజల్ షోలో థీమ్ ఈజ్ అల్లు అర్జున్ అండ్ డిఎస్పి. అండ్ నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్లో ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ ఫ్రమ్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ. ఏ సినిమా ఏ పాట గుర్తుపడితే నాకు ఫోన్ చేయండి. 510-573-2562. హియర్స్ ద నెక్స్ట్ క్లిప్.

510-573-2562. Once again, ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ పాడింది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సింగర్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్ కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఏ సినిమా ఏ పాట తెలిస్తే మాకు ఫోన్ చేయండి, 510-573-2562. అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్లో ఈ పాట. హియర్ యు గో.

0: 510-573-2562 కొంతమంది శ్రోతల లైన్ లో ఉన్నారండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్, 30 సెకండ్స్ మీ కాల్స్ తీసుకుంటాను. ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్, 510-573-2562. క్విక్ గా డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్ కి ఫ్రీ టికెట్స్ కావాలనుకుంటే మరి మా డిఎస్పీ కాన్సర్ట్ కి టైటిల్ స్పాన్సర్స్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ మీకు అవకాశాన్ని అందిస్తున్నారు. ఏం చేయాలి? దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ యూ కెన్ డూ, బట్ హియర్స్ వన్ వే యూ కెన్ బి ఎలిజిబుల్ టు బి పార్ట్ ఆఫ్ ద టికెట్ గివ్ అవే ఫర్ డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్, పెయిర్ ఆఫ్ టికెట్స్. ఆల్ యూ హెవ్ టు డూ ఇస్ బికాస్ పుల్ అప్ యువర్ ఫోన్ రైట్ నౌ, సర్చ్ ఫర్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఆర్ ఫేస్బుక్. హిట్ ఫాలో, లైక్ ద డిఎస్పీ గివ్ అవే పోస్ట్ ఒకటి ఉంటుంది, లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. దాట్స్ ఇట్. ఐదర్ గో టు దేర్ ఇన్స్టా, లింక్డ్ఇన్ ఆర్ ఫేస్బుక్ పేజ్, లుక్ ఫర్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్. దట్స్ ఇట్. డిఎస్పీ ఫ్రీ టికెట్ గివ్ అవే పోస్ట్, లైక్ ఇట్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దట్స్ ఇట్. అండ్ దే విల్ బి పికింగ్ లక్కీ విన్నర్స్ హూ డూ దాట్ అండ్ దే విల్ బి అనౌన్సింగ్ ద లక్కీ విన్నర్స్ ఆన్ విరిజల్లు షో. మా విరిజల్లు షోలో ఎవ్రీ సండే అనౌన్స్ చేస్తారు. విల్ బి దే విల్ బి గివింగ్ ఎ ఫ్యూ లక్కీ విన్నర్స్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఈచ్ to DSP live in concert. Once again, look for Apex Consulting Services on Insta, LinkedIn, Facebook. Follow them, like the DSP ticket giveaway post and then share it with your friends. That's it. And that will make you eligible and they'll be picking lucky winners. And Virijal Sholo, every Sunday, my lucky winners announce chestanu. Each of them will be getting a pair of tickets to DSP live in concert. Vere vidhalu kuda unnai, adhi enti tarvata cheptanu. Prasthani konni phone calls iskundam. Once again, my studio number 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో,
0: హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్, మై నేమ్ ఇస్ వైశాలి.
0: వైశాలి, వే కాలింగ్ ఫ్రమ్? వైశాలి
1: కాలింగ్ ఫ్రమ్ ఫిమామ్.
0: వైశాలి గారు తెలుగు వారేనా కదా?
1: తెలుగు నేర్చుకుంటున్నాను, కొంచెం అర్థమైతే.
0: నో నో యూ డోంట్ హావ్ టు. ఇఫ్ యు కాంట్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ దట్స్ టోటలీ ఫైన్. వైశాలి, డిడ్ యు రికగ్నైజ్ దట్ సాంగ్?
1: యా, ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ పుష్ప.
0: And if it is Pushpa, there are two Pushpas. Which Pushpa?
1: Yeah, Pushpa 2. Pushpa 2.
0: Okay, which song?
1: I don't remember the lyrics actually, but I know it's Pushpa 2.
0: Okay, at least, if I believe you. Hum the first line for me, please. Hum the first line.
1: I think I know in Hindi.
0: Hindi chalega, Hindi chalega. Yeah, yeah, go for it.
1: I'm not able to recall, sorry.
0: No, no worries. You know what's very interesting is the first caller, Pratyusha, she called and she guessed the title of the song and the movie, and one of them is incorrect. And Vaishali ji, you called and you're guessing the movie and the song. I know what song you're talking about. So it's interesting that today so far, the song movie combo, we haven't got a 100% lucky shot yet, but I'll take your answer, Vaishali ji, and again I'll ask you the question. DSP, what is your favorite song of Pushpa? Pushpa 1, Pushpa 2, what is your personal favorite?
1: Actually, the Pushpa title itself is good enough, and I think all the songs like composed by DSP are good.
0: Okay, if you love
1: I listen to his music, but I just don't, can't sing.
0: No, no worries, and I don't know if you follow DSP from the beginning of his career. He's got some amazing melodies, beautiful duets, and of course, out and out dance numbers. And Vaishali ji should come join the DSP live, because what you've heard on the screen when he composed to other heroes is a different thing. And what he becomes on stage, he transforms himself on stage. He's an out and out entertainer. He owns the stage. He doesn't get off the stage. And he truly glues you in, entertains you, engages you, interacts with you. So again, if you like DSP and his songs, please come join us on June 26th at San Jose Civic. And for all the details, it's bata.org. That's our website.
1: Yep, thank you.
0: Thank you so much. Thank you. 510-573-2562, my studio number. 510-573-2562. Let me take one more call. Hi, namaste. Virijalu ki swagatam. Hello. Hello. Okay. And Vaishali ji got it right. It is indeed Pushpa 2. And the song in Telugu, the Pata Suseki. And of course, it's there in every language. Most of the languages in India. So that is indeed the song from Pushpa 2. So let's listen to the medley of both the two songs. And we'll come back and I'll play the next one.

అండ్ వన్స్ అగైన్ చిన్న కమర్షియల్ బ్రేక్ కి వెళ్లే ముందు వన్స్ అగైన్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ కి గ్రూప్ టికెట్స్ ఆర్ నౌ అవైలబుల్. ద మెమోరియల్ డే డిస్కౌంట్ దట్ థింగ్ ఇస్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అండ్ రైట్ నౌ వివిఐపి విఐపి ప్లాటినం లెవెల్స్ లో మీరు 4 or more టికెట్స్ కొంటే యూ విల్ గెట్ 15% డిస్కౌంట్. అలాగే గోల్డ్ లో 4 or more టికెట్స్ కొంటే యూ విల్ గెట్ 10% డిస్కౌంట్ అండ్ అలాగే సిల్వర్ ఆర్ బ్రాంజ్ లో ఇఫ్ యూ పర్చేస్ 10 or more టికెట్స్ యూల్ గెట్ 10% డిస్కౌంట్. సులేఖాలో మీరు టికెట్స్ అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ టికెట్స్ కి డిస్కౌంట్స్ ఆటోమేటిక్లీ మీకు అప్లై అయిపోతాయి. యూ డోంట్ హ్యావ్ టు అగైన్ పుట్ ఎనీ కోడ్ ఆర్ ఎనీథింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ ద సేమ్ డిస్కౌంట్స్ వితౌట్ ద సులేఖ ప్రాసెసింగ్ ఫీ, మా ఫ్లయర్ లో ఉన్న నెంబర్స్ కి ఫోన్ చేయండి అండ్ వీ కెన్ టేక్ యువర్ టికెట్స్ ఆఫ్లైన్ అండ్ గివ్ యూ ద టికెట్స్. వన్స్ అగైన్ ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org bata.org. ఓకే, ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వెళ్ళాలి. మరి బ్రేక్ వెళ్లే ముందు వన్స్ అగైన్ ఇవాళ అల్లు అర్జున్ అండ్ డిఎస్పి కాంబినేషన్ లో సాంగ్స్ కొన్ని నేను ప్లే చేస్తున్నాను. సో నెక్స్ట్ మీకోసం ప్లే చేస్తున్న ఈ పర్టికులర్ సాంగ్ ఆలోచిస్తున్న ఏ పాట ప్లే చేద్దాం అని. ఓకే, దిస్ సాంగ్ చూద్దాం ఎంతమందికి ఈ పాట గుర్తుందో చూద్దాం. అండ్ బ్రేక్ వెళ్లే ముందు నేను చరణంలో ఒక లైన్ ప్లే చేయకుండా జస్ట్ పల్లవి చరణం మధ్యన మ్యూజిక్ మాత్రమే ప్లే చేస్తున్నాను. ఒకవేళ నాకు కాల్స్ రాకపోతే దెన్ చరణంలో ఒక ఫస్ట్ 1 or 2 లైన్స్ ప్లే చేస్తాను. లెట్స్ సీ ఎంతమంది పాటను గుర్తుపడతారో. వన్స్ అగైన్ అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్లో పాట, ఏ సినిమాలో ఈ పాట, 5105732562.

0: 510-573-2562 చూద్దాం ఎంతమంది గుర్తుపడతారో, లేకపోతే చరణంలో ఒక 1-2 లైన్స్ ప్లే చేస్తాను, దెన్ హోప్ఫుల్లీ యూ విల్ రికగ్నైజ్ ఇట్. అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్లో ఏ సినిమాలో ఈ పాట? 510-573-2562. చిన్న కమర్షియల్ బ్రేక్, వీ విల్ బీ రైట్ బ్యాక్.
1: పీపుల్ యూజ్ రియల్ ఎస్టేట్ యాజ్ అ వెహికల్ టు బిల్డ్ ఎంపైర్స్. Can you? Yes. Planning, patience and right strategy can get you there. Hi, this is Satya Dasari. I help many clients develop a habit of building wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: Hello Bay Area. Great news for all DSP fans out there. Pull out your phone right now, search for Apex Consulting Services on Instagram, LinkedIn and Facebook. Hit follow, like our DSP giveaway post and share it with your friends. That's all it takes for an opportunity to win free DSP concert tickets. Winners will join thousands of fans at DSP concert live on June 26th. For more details, call on 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
3: On your mark, get set, transfer.
4: Transfer?
3: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
5: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
6: We beat Google rates. Check for latest.
7: Mantra India is now available for full service catering.
8: Full service catering.
7: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
9: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ వన్స్ అగైన్ బ్రేక్కి వెళ్లే ముందు నేను ఒక క్లిప్ ప్లే చేశాను, దానికి చాలామంది శ్రోతలు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇంకా మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం లేదు, బట్ క్విక్గా ఒకసారి ఆ క్లిప్ మళ్ళీ మీకోసం ప్లే చేస్తున్నాను. వేరే వాళ్ళని గెస్ట్ చేయాలనుకుంటే 510-573-2562 ఈజ్ ఆర్ స్టూడియో నెంబర్. హీర్స్ ద క్లిప్.

0: 510-573-2562. థ్యాంక్ యూ సో మచ్ అండి, బ్రేక్ మొత్తం హోల్డ్ చేశారు. నమస్తే, మీ పేరు?
1: హలో అండి, నమస్తే కళ్యాణ్ గారు. మా అబ్బాయి చెప్తున్నాడండి, ఆర్యా అని చెప్తున్నాడండి.
0: మీ అబ్బాయి ఆర్యా అని చెప్తున్నాడు కానీ మీ పేరు చెప్పారు నాకు. మీ అబ్బాయి పేరు చెప్పండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్.
1: మా అబ్బాయి పేరు అఖిల్ అండి. మీరు రోజు క్లాస్ కి వెళ్ళేటప్పుడు వింటాం, ఇవాళ నేను లేట్ గా పెట్టాను. నేనంత సాంగ్స్ నాకు అంత ఐడియా లేదు, వాడు మాత్రం ఆర్యా అంటున్నాడు.
0: ఓకే, ఆర్యా అంటున్నాడు.
1: ఆర్యా సాంగ్ ఆర్యా వన్ అని చెప్తున్నాడు, అది కూడా.
0: వావ్, Akhil, how do you know this song? If you, I'll tell you whether you're right or wrong in a little bit. How do you know this song? How did you guess this song?
1: He's a big movie fan, Andy.
0: And a part peru kuda telusa adagandi.
1: Akhil anna, nik part peru telusa? Enti cheppu, em song?
2: Arya.
1: Arya lo song peru enti cheppu?
2: Prema.
1: Prema na?
0: Okay.
1: Start with Prema?
2: Yes.
0: Okay.
1: Inka inke emundi?
0: Okay.
1: Inka unda?
0: మీ పేరు చెప్పాలి.
1: నా పేరు పద్మజ అండి.
0: పద్మజ గారు, ఓకే పద్మజ గారు, మీ ఆన్సర్ తీసుకున్నాను, అఖిల్ ఆన్సర్ తీసుకున్నాను. చూద్దాం, 1, 2, 3 కాల్స్ తీసుకుని చెప్పేస్తాను నేను, ఓకేనా? June 26th అంత మీ అబ్బాయి మ్యూజిక్ లవర్ అంటున్నాడు, డిఎస్పీ పాటలు పట్టేస్తున్నాడు, తప్పకుండా కుటుంబ సమేతంగా రండి June 26th దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్ కి.
1: యా షూర్ అండి, ఇంతకు ముందు కాన్సర్ట్ చేసినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్. ఆయన లాంగ్ బ్యాక్ చేశారు కదా బే ఏరియాలో.
0: అవును, మరిన్ని రీజన్స్ ఇస్తున్నారు ఎందుకు మిస్ అవ్వకూడదు, తప్పకుండా రావాలి పద్మజ గారు మీరు అయితే June 26th.
1: షూర్ అండి,
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ టికెట్స్ అండ్ డీటెయిల్స్ bata.org 510-573-2562 మా స్టూడియో నంబర్. హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? వైశాలి, ఐ థింక్ you're not saying, I think you are a big DSP fan, looks like Vaishali. Okay, tell me what song.
2: Yeah,
0: is
2: that's
0: this?
2: The thing. I think this movie is Arya, but okay. I remember the other song, Feel My Love.
0: I think you're underselling yourself. I think you know more Telugu songs than a lot of Telugu folks, Vaishali. I think.
2: Yeah, I do watch a lot of Telugu movies. And this movie, I think it's been 15 years or more.
0: Okay, so you're saying it's Arya, but you don't remember the song name again, right?
2: I think it's Nuvante something.
0: Okay, Nuvante. Okay, I'll give it to you. So let me take one or two more calls and I'll tell the answer, Vaishali. Thank you.
2: Sure, thank you.
0: Now I'm curious, next song, do call me and tell me. Even if you don't know, tell me and call and tell me you don't know the song. But I'm curious if you'll know the next one as well. So please call us, okay?
2: Okay.
0: Thank you, Vaishali. 510-573-2562. Hello, namaste. Evaru matladutunnaru?
3: చిట్టమూరి గారికి ప్రణామాలు. నవీన్
0: గారు, చెప్పాల్సిన అవసరం లేదు సార్, మీ గొంతుతో పట్టేస్తాను ఇప్పుడు నేను, ఆ స్టేజ్ కి వచ్చేసాం ఇప్పుడు. ముందు మీ పేరు, June 21st వరకు మీ పేరు ముందు చూపు నవీన్, ఎందుకంటే ముందు చూపుతో మంచి టికెట్లు ముందుగానే మంచి డిస్కౌంట్ తో కొనుక్కుని ఆనందం పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, అవునా కదా?
3: బంగారం కొన్నాను సార్ నేను.
0: సో మా ముందు చూపు నవీన్ గారికి ముందు సల్యూట్ కొట్టేస్తూ చెప్పండి సార్, నవీన్ గారు మీ ఆన్సర్ ఏంటి?
3: సార్, పుణ్యపురుషుల్లో నేను ఫస్ట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాను. అంటే వాళ్ళందరూ నారీమణులు చేస్తున్నారు. అండ్ సార్, ఇది ఆర్యాలో నుంచి ఏదో ప్రియ రాగం వింటున్నా.
0: ఏదో ప్రియ రాగం వింటున్నా, ఓకే. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సార్,
3: థ్యాంక్ యూ.
0: 510-573-2562. అఖిల్, ఐమ్ ఇంప్రెస్ బడీ, యూ గాట్ ఇట్ రైట్. అది నువ్వుంటే ఫ్రమ్ ఆర్యా. వైశాలి, ఐమ్ అగైన్ డబుల్ ఇంప్రెస్డ్. యువర్ సెయింగ్ యువర్ డోంట్ స్పీక్ తెలుగు, బట్ యూ జస్ట్ లిసన్ టు తెలుగు మ్యూజిక్. యూ గాట్ 2-on-2, వైశాలి, వెరీ ఇంప్రెస్డ్. అండ్ దెన్ నవీన్ గారు, డిఎస్పి జిందాబాద్, సీ యూ ఆన్ June 26th. ఓకే, కాల్ డ్రాప్ అయింది. సో అందరు కరెక్ట్ గా గెస్ట్ చేశారు ఆర్యా సినిమా నుంచి ఆ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఎస్, అల్లు అర్జున్, సుకుమార్, డిఎస్పి, ఆ ముగ్గురికి ఒక కాంబో లాగా క్రేజ్ క్రియేట్ చేసిన సినిమా, వాళ్ళ ముగ్గురికి కూడా గేమ్ చేంజింగ్ సినిమా అని చెప్పాలి ఆర్యా. ఇట్ విల్ ఆల్వేస్ బి దాట్ ఫర్ ఎవర్, కమర్షియల్ బ్లాక్ బస్టర్, మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఓకే, వన్స్ అగైన్ మూవింగ్ ఆన్, వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్, అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్లో పాట. నెక్స్ట్ సాంగ్ నేను జస్ట్ ఒక చిన్న బిట్ బిగినింగ్ నుంచి ప్లే చేయబోతున్నాను, చూద్దాం ఎంతమంది గుర్తుపడతారు. వైశాలి, ఐఎమ్ వెరీ క్యూరియస్ ఇఫ్ యుల్ బి ఏబుల్ టు గెస్ దిస్ సాంగ్ యాజ్ వెల్. 510-573-2562. ఏ పాట ఈ పాట? అల్లు అర్జున్, డిఎస్పి. అంతే అంతే, అంతకంటే పే చేయదు, ప్లే చేయదలుచుకోలేదు నేను. అల్లు అర్జున్ డిఎస్పి కాంబినేషన్లో ఏ పాట ఈ పాట గుర్తుపట్టారా? గుర్తుపడితే మాకు వెంటనే ఫోన్ చేయండి 510-573-2562 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: Once again, my studio number 510-573-2562 and I'll be taking your calls in 30 seconds. Once again, Rockstar DSP live in concert ki, one of our title sponsors is Apex Consulting Services. At DSP concert ki, meiru free tickets gelchukovalanukunte imbaga oka opportunity ela istunnaru Apex Consulting Services meeku cheppanu. Here's another way to be part of a ticket giveaway by Apex Consulting Services. If you are a developer and if you have a developer resume, then send the developer resume to Apex Consulting Services. Their email address is info@apexconsultingservices.us. Or if you know somebody who is a developer and you can also refer them and send their resume as well. Once again, the email address is info@apexconsultingservices.us. Again, once again, refer the candidates to Apex Consulting Services and help them connect to greater tech talent and exciting opportunities. And of course, that will also enroll you in this ticket giveaway. Once again, if you have a developer resume, send it to info@apexconsultingservices.us. Or if you know of a friend with a developer resume who's looking for a change, etc., again, send that resume to info@apexconsultingservices.us. info@apexconsultingservices.us. And once again, as they get these entries, they'll be announcing lucky winners right here on Virijallu every Sunday, and we'll be announcing in our show. Once again, my studio number 510-573-2562. My studio number. Hi, hello, namaste. Evaru matladutunnaru?
1: Mahesh and Prema.
0: Mahesh gar Jawal sir.
1: July movie and Lai Lai Meho July movie.
0: July title song antunnaru meeru. Okay, awesome. Yeah. Thank you, Mahesh garu. Thank you so much, Andy. Thank you. 510-573-2562. Hi, namaste. Who's this?
2: Neen Radhika and Dublin Nunchi.
0: Radhika garu, ela unnaru? Happy Friday.
2: Baunnanandi.
0: Chepandi.
2: July song andi nenu pakka local nenu eta chustene entanu. DSP and mana Allu Arjun.
0: Okay. July title track antunnaru meeru kuda. Awesome.
2: Yeah,
0: thank you, Radhika garu. Thank you so much. 510-573-2562. హలో విరిజల్లుకి స్వాగతం. హలో, హలో, మీ పేరు?
3: నా పేరు అన్వర్ అండి.
0: అన్వర్ గారు ఎక్కడి నుంచి సార్? శాన్ హోజే. మీ గొంతులో కొంచెం తడబాటు వినిపిస్తుంది, మొదటిసారి కాల్ చేస్తున్నారు మాకు. నో ప్రాబ్లం. అన్వర్ గారు ఎప్పటి నుంచి వింటున్నారు మా షో మీరు?
3: మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్.
0: ఇప్పటిదాకా ఫోన్ చేయలేదండి సార్. ఇన్నాళ్ళు ఏం పాపం చేశాను సార్ మేము? కుదిరితే ఫోన్ చేస్తుండీ సార్. క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, మాకు ఫోన్ చేసి హాయ్ చెప్పినా మాకు అదొక ఎనర్జీ. ఎనివే, థ్యాంక్ యూ, ఫైనల్లీ మాకు ఫోన్ చేశారు. సన్వర్ గారు చెప్పండి సార్, మీ ఆన్సర్ ఏంటి?
3: ఇది జూలైలో నుంచి ఓ మధు ఓ మధు సాంగ్ అండి.
0: ఓ మధు ఓ మధు. ఓకే, ఐదర్ మీరు సినిమా అయినా మార్చుకోండి, మీ ఆన్సర్ అయినా మార్చుకోండి అండి. ఏం మార్చుకుంటారు?
3: లేదండి, ఆన్సర్ అయితే కరెక్టే.
0: ఆన్సర్ అయితే కరెక్టే అంటున్నారు. ఓకే, ఓ మధు ఫ్రమ్ జూలై మీ ఆన్సర్ తీసుకుంటే. ఇంతకు మీ అమ్మాయి పేరు చెప్పలేదు.
3: అఖీరా.
0: ఓకే, ఆసమ్. థ్యాంక్ యూ సార్ అన్వర్ గారు. జూన్ 26th డిఎస్పి లైవ్ మన బే ఏరియాలో శాన్ హోజే సివిక్. For tickets and details, bata.org. Thank you, Anwar Giri.
3: Sure.
0: Thank you. Hi, hello, namaste. Evaru matladutunnaru?
4: Pratisha matladutunnandi, Fremont nunchi.
0: Pratisha garu, cheppali, mee answer enti?
4: July movie, nenu pakka July song.
0: Mee mundu caller O Madhu annaru, ade cinemalo maa answer enna maarchukuntara?
4: Ledandi.
0: Chance ledu antunnaru. Okay.
4: Ledu.
0: Mee answer.
4: Adi wrong aina, correct aina aa song.
0: Aa song fix ayyaru. Okay, good. థ్యాంక్ యూ ప్రతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వన్ లాస్ట్ కాలర్. ఓకే, కాల్ డ్రాప్ అయిపోయింది. ఓకే, ఆన్సర్ ఇచ్చేద్దాం. ఒకళ్ళు ఓ మధు అన్నారు, చాలామంది జూలై టైటిల్ సాంగ్ అన్నారు. యాజ్ యూజువల్ మా మెజారిటీ లిజనర్స్ ఏజ్ చెప్తే అదే రైట్. దట్ ఈస్ ఇన్ దీడ్ జూలై.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. Zohoone is an all-in-one integrated software suite to run your entire business. Zohoone is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zohoone.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRA.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

Hey, don't stop dancing. Bonacalo loading.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kadutunnandu. హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: టు శాన్ హోజే.
1: లండన్, ఇండియా, మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipote Bontundi Kada.
10: Undipodam?
9: Ela, Time Aipothundi Kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653.

0: ఆర్ విజిట్ nagrajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: We can pull off an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a postman now.
8: Congratulations, Vicky.
9: Thank you.
8: Putti, thank you, Kadu. Koncham naa kosam time istava? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: backup.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: India, we're coming for you.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
6: చెప్పనులే గాని, టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
5: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఎందుకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: When a girl hugs you and says love you, Ratcharam bola. When she looks at you and looks at you, Ratcharam bola.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka bento okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడి చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: నాకేంటి?
1: మాటలు పడే చూసు కలదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: తెలుగు ఎఫ్ఎం రేడియో,
2: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.
3: మార్నింగ్ అమెరికా. Some good old fashioned summertime showers and thunderstorms will be
4: good. Again, what will you say?
5: Trump, good morning.
6: Good morning.
4: What's the message?
6: Scraping your mouth.

0: India, we're coming for you.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Or bronze. For tickets, visit bata.org. Platinum sponsor, senior loan officer Saujanya Anubothu. Gold sponsor, Amogham Indian Cuisine.
7: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: Do you know an experienced software developer, programmer, or IT professional struggling to enter the US job market? Refer them to Apex Consulting Services and help connect great tech talent with exciting opportunities and have an opportunity to win concert tickets. For details, email us on info@apexconsultingservices.us or call 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.

తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు, మీ విరిజలు కార్యక్రమానికి సాటర్డే స్పెషల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ్వ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారుకి వెళ్తూ మై షోని ఆల్ ది వే టుల్ 2:57 PM పసిఫిక్ టైమ్ మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు వర్స్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు కావాలంటే తధాస్తు 92.3 FM HD2 ప్రాప్తిగాక. అండ్ అలాగే మా స్టూడియో నెంబర్ 5105732562. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ విరిజల్లు వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకపోతే మీరు చాలా యాక్షన్ మిస్ అవుతున్నారు, చాలా ప్రైజులు మిస్ అవుతున్నారు. ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ వేర్ వి గివ్ అవే లాట్ ఆఫ్ మూవీ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, ఈవెంట్ టికెట్స్, ఇంక్లూడింగ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్ అట్ ఓక్లెన్ కొలీజియం. మీరు గెలుచుకోవాలనుకున్నా మా ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా వెరీ వెరీ సింపుల్, జస్ట్ గో టు facebook.com/virijallu. అక్కడ ఒక పోస్ట్ ఉంది విత్ క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, మా గ్రూప్లో జాయిన్ అయిపోండి, లేదా హాయిగా ఒక ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com కి మీ నేమ్ అండ్ నెంబర్తో మిమ్మల్ని యాడ్ చేసేస్తాం. ఫర్ ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలీ 92.3 FM, ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ విరిజల్లు వాట్సాప్ గ్రూప్, ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ క్లబ్ బై ద వే. అండ్ వీ గివ్ అవే లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఎక్స్క్లూజివ్లీ టు ఆల్ వాట్సాప్ మెంబర్స్. దిస్ ఈస్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వీ గివ్ ఆన్ ఎయిర్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు విన్ అ పెయిర్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ టికెట్స్, follow our weekends, especially Let's Go Unicorn segment. Along with that, we're also giving away a lot of unicorns, pair of tickets to our, exclusively to our WhatsApp group members as well. And if you are interested to win those tickets as well as other prizes, join our WhatsApp group. Very two easy ways to do that. Go to our Facebook page, facebook.com/virijallu, V-I-R-I-J-A-L-L-U. There's a post with a QR code. Scan it, join our group, or just drop us an email, virijallu@gmail.com, VIRIJALLU@gmail.com with your name and number, and we'll add you in. ఇవాళ సాటర్డే నాడు మీకోసం ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ షోని తీసుకొస్తున్నాను. సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమాని బ్లాక్ బస్టర్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో మీరు అలా అనుకోవచ్చు, బట్ ఎందుకంటే ఆ బ్లాక్ బస్టర్ అనడానికి నా ధైర్యం నేను చేసే షో కాదు, నేను చేయబోయే ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఇద్దరు కూడా వాళ్ళిద్దరు బై దెమ్సెల్స్ వింటేనే వావ్ అనుకుంటాం మనం, వాళ్ళిద్దరు కాంబినేషన్ వింటే మరింత వావ్ అనుకుంటాం మనం. సో ఇట్స్ గోన్ బి అ బ్యూటిఫుల్ మ్యూజికల్ షో టుడే. మీరు అనుకుంటున్న షో కాదు, ఇట్స్ గోన్ బి డిఫరెంట్ షో. బట్ ఏంటి ఆ షో, దానికి వెళ్లే ముందు కపుల్ ఆఫ్ క్విక్ అనౌన్స్మెంట్స్. నెంబర్ 1, ఎస్, ఐపీఎల్ క్రికెట్ మైట్ హ్యావ్ ఎండెడ్, బట్ క్రికెట్ ఈస్ బ్యాక్ ఇన్ ద బే. MLC క్రికెట్, మేజర్ లీగ్ క్రికెట్ ఈస్ బ్యాక్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అండ్ cricket is back at the Oakland Coliseum because we have our local home team, San Francisco Unicorns. Go Unicorns. This summer you can experience the world's best cricket players alongside the best players in America living in the Bay, but live in the Bay Area. The San Francisco Unicorns, they bring the hottest ticket of the summer to Oakland Coliseum on June 24th, 26th and the 28th. Fast-paced action, international stars, and of course affordable tickets for the whole family. Don't miss your chance to be part of the cricket history at the Oakland Coliseum. For tickets, go to sfunicorns.com, sfunicorns.com, and you can use the promo code MLCVirijallu to get 10% discount on the tickets, MLCVirijallu. And alage, Rockstar DSP live in concert brought to you by Bata Bay Area Entertainment and Realtor Nagaraj Anaya, and presented by Apex Consulting Services. And this event is on June 26th at San Jose Civic. Ticketing is already open. Right now we have multiple group discount offers. So obviously DSP is one concert and haiga okkalu chuste of course enjoy chestam gaani gumpuga vachi chuste aa kick e veru aaniche energy ki mana double energy add avutundi. So right now we have group discounts. VVIP, VIP, platinum low, if you purchase 4 or more tickets you can get 15% discount. గోల్డ్ లెవెల్లో ఇఫ్ యూ పర్చేస్ 4 ఆర్ మోర్ టికెట్స్ యూ గెట్ 10% డిస్కౌంట్. అలాగే సిల్వర్ అండ్ బ్రాంజ్ లెవెల్లో ఇఫ్ యూ పర్చేస్ 10 ఆర్ మోర్ టికెట్స్ యూ గెట్ 10% డిస్కౌంట్. మీరు నెంబర్ ఆఫ్ టికెట్స్ సులేఖాలో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ డిస్కౌంట్ మీకు అప్లై అయిపోతుంది, మీరు స్పెషల్గా దానికి చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ అవాయిడ్ సులేఖ ప్రాసెసింగ్ ఫీ, మా bata.org వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఫ్లయర్లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, యూ కెన్ జస్ట్ కాల్ అస్ and we'll help you get your tickets without the Sulekha processing fee, or even group discounts without the Sulekha processing fee. Once again, for tickets and for all the details, go to bata.org. and again, if you're interested in to be a sponsor for this event, again
the details are available on the web, on the flyer on the website. So check it out and give us a call or drop us an email to virijallu@gmail.com. Virijallu srotulu evaraina sare mee group discounts kavalanukunte just maaku email pampichandi virijallu@gmail.com virijallu@gmail.com. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, ఏ డినామినేషన్, ఎన్ని టికెట్స్ చూస్తున్నారు పంపించండి. అండ్ వీల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఓకే, ఈ బ్యూటిఫుల్ షోకి నేను రెడీ, మీరు రెడీయా?

జూన్ ఫస్ట్ వీక్, డిసెంబర్ ఫస్ట్ వీక్ ఘంటసాల గారు, సావిత్రి గారు పుట్టినరోజులు ఎలా వస్తాయో అదొక పండగ. సినిమా జగత్, తెలుగు సినిమా అని వచ్చేవాళ్ళందరూ అదొక పండగ డిసెంబర్ ఫస్ట్ వీక్. అలాగే జూన్ ఫస్ట్ వీక్ కూడా ఒక పండగే. మ్యూజిక్ నచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఇద్దరు వ్యక్తులు ద పిన్నకల్ ఆఫ్ ద రెస్పెక్టివ్ క్రాఫ్ట్స్ అని చెప్పాలి. ఒకటి జూన్ 4th ఎస్పి బాలు గారు, మన బాలు గారు పుట్టినరోజు. అండ్ జూన్ 3rd ద వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా గారు. అగైన్ వీళ్ళిద్దరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అగైన్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యూజిషియన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగర్స్. అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఎన్నో ఎన్నో ఎన్నో అద్భుతమైన పాటలు అండ్ కలకాలం మన మనసుల్లో నిలిచిపోయే పాటలు. సో ఇవాళ విరిజల్లు 2 అవర్స్ షోలో కూడా బాలు గారు ఎస్పీబి గారి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ నేను ప్లే చేస్తూ ఉంటాను. అండ్ మీరు పాటలు గెస్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ వాట్ దే హావ్ డన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ బాలు గారు మన మధ్యన లేరు, లేకపోయినా సరే వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు మనకి ఆనందంగా ఉన్నా బాధల్లో ఉన్నా ఎలా ఉన్నా సరే వి ఆల్వేస్ ఫాల్ బ్యాక్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్స్. అందుకే ఎవర్ గ్రీన్ అంటాం. ఎవర్ గ్రీన్ అనేది ఇప్పుడు కొంచెం ఓవర్ రేటెడ్గా ఓవర్గా యూస్ చేస్తున్నా సరే దీస్ ఆర్ ట్రూలీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ దట్ విల్ స్టే ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు మ్యూజిక్ ఫర్ ఎవర్. సో మరి బాలు గారు ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు, వాటిలో కొన్ని పాటలని ఈ 2 అవర్స్లో మీకోసం ప్లే చేస్తాను. బట్ ఒక పాట అయితే మనం నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు, ఇళయరాజా గారి పాటలు విన్నా బాలు గారి పాటలు విన్నా వాళ్ళిద్దరు పాటలు ఎప్పుడు విన్నా సరే

ఎస్, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు వాళ్ళు రాజులే రారాజులే. ఒకళ్ళు సంగీత సామ్రాజ్యానికి రారాజు, ఇంకొకరు ప్లేబ్యాక్ సింగింగ్కి రారాజు. నిజంగానే మేము ఎప్పుడది అనుకుంటాం వేరే తెలుగు అసోసియేషన్ బాట నిజంగానే అదృష్టం. ఇద్దరు దిగ్గజాలని దగ్గరగా చూడడం, బాలుగారితో ఆల్మోస్ట్ 15-16 లైవ్ కాన్సర్ట్స్ బాట చేయడం జరిగింది. బట్ అన్నిటికంటే మేము గర్వంగా ఎప్పుడు చెప్పుకునేది ప్రపంచంలోని ద ఫస్ట్ అండ్ ద ఓన్లీ ఇళయరాజా గారి తెలుగు కాన్సర్ట్, అది కూడా బాలు గారు చిత్ర గారు ఇళయరాజా గారి కాంబినేషన్లో ద వన్ అండ్ ద ఓన్లీ కాన్సర్ట్ మన బేరియాలో జరిగింది. మనం సగర్వంగా చెప్పుకోవచ్చు, సోల్డ్ అవుట్ ఈవెంట్. అండ్ మన బాట నిర్వహించే అదృష్టం బాటాకి దక్కడం జరిగింది. నిజంగానే వీఆర్ ట్రూలీ ట్రూలీ బ్లెస్డ్. అటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను పర్సనల్గా కలకాలం మనసులో నిలుపుకుంటాను. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇవాళ లెట్ సెలబ్రేట్ ది కాంబినేషన్ ఆఫ్ ఇళయరాజా అండ్ ఎస్పీబి. సో ప్యాటర్న్ మీకు తెలుసు, ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా ఉన్నాయి, అన్నీ నేను తీసుకురాలేను, కానీ కొన్ని కొన్ని మంచి మంచి పాటలు మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. బాలు గారు అండ్ ఇళయరాజా గారి కాంబినేషన్లో మీరు చేయాల్సింది వెరీ వెరీ సింపుల్, ఆ పాటను గెస్ట్ చేయండి, ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేసుకుంటూ లెట్స్ కీప్ రాకింగ్. అండ్ వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562, 510-573-2562. మరి నాకేంటి అని మీరు అంటారని నాకు తెలుసు, మీకు ఇవ్వడానికి బోల్డ్ అని బహుమతులు. నెంబర్ వన్ చెప్పే కదా, క్రికెట్ ఈజ్ బ్యాక్ ఇన్ ద యుఎస్ఏ. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈజ్ హోస్టింగ్ హోమ్ గేమ్స్ ఆన్ జూన్ 24th, 26th and 28th. సమ్ ఆఫ్ యూ విల్ బి విన్నింగ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ హోమ్ గేమ్స్ ఇన్ ద బే ఏరియా. ఆర్ యూ కెన్ విన్ యువర్ సెల్ఫ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు సినీ లౌంజ్ ఇన్ ఫ్రీమాంట్, సినీ హబ్ ఇన్ ద బే ఏరియా, రిక్లైనర్ సీటింగ్ ఇన్ దేశీ కాండిమెంట్స్. పెద్ది సినిమా కూడా సక్సెస్ఫుల్గా ఆడుతోంది సినీ లౌంజ్లో. అండ్ వాటితో పాటు వీ హ్యావ్ రెస్టారెంట్ క్యూపాన్స్, వీ హ్యావ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్. సో గెలుచుకుందుకు బోల్డ్ అనే బహుమతులు. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, మా షోలో తెలుసు కదా మంత్ర, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్, రైట్ ఆర్ రాంగ్ డజన్ రియలీ మ్యాటర్. సో హాయిగా నేను ప్లే చేసే క్లిప్స్ వినండి, మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా గెస్ చేయాలనుకున్నా జస్ట్ కీప్ కాలింగ్ అస్. అండ్ లక్కీ విన్నర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ అవర్ నేను అనౌన్స్ చేస్తాను. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562. ఇళయరాజా గారు, సారీ ఇళయరాజా గారు బాలు గారి కాంబినేషన్లో విజయ్ గారి స్టూడియోలో లేదంటే నా మొట్టమొదటి పాట ఎవరిది అవుతుందో మీకు తెలుసు కాబట్టి ఆ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఏ పాట ఈ పాట? 510-573-2562. కొన్ని కొన్ని పాటలు నేను డెలిబరేట్గా కొన్ని బిట్స్ ప్లే చేస్తున్నాను, ఎందుకంటే ఆ చిన్న బిట్ వినగానే మనకు ఆ పాట గుర్తొచ్చేస్తుంది, అంత ఇష్టం ఆ పాట అంటే మనకి, అంత హిట్ ఆ పాట అనేది. సో నేను స్పెసిఫిక్గా కొన్ని కొన్ని పాటలు చెప్తాను, ఈ బిట్ ఒక స్టార్టింగ్ బిట్ ప్లే చేసి ఆపేస్తున్నానని. మీకు అది ఈజీగా అనిపించవచ్చు, బట్ దట్స్ ద హోల్ ఐడియా. ఆ పాటల ఇంపాక్ట్ మన మీద అంత ఉందన్నది నా పాయింట్ అది. సో ఇళయరాజా గారు, బాలు గారు అండ్ విజయ్ గారు స్టూడియోలో లేరు కాబట్టి మరొకరి కాంబినేషన్లో ఈ పాట ఈ బిట్ ప్లే చేస్తున్నాను. ఐమ్ ప్రెడీ షూర్ యూ ఆల్ విల్ గెస్ ఇట్. ఏ పాటో తెలిస్తే 510-573-2562.

చాలు, అంత ఫ్లూట్ బిట్ చాలు. వన్స్ అగైన్ ఇళయరాజా గారు, బాలు గారు, అ బ్యూటిఫుల్ ఫ్లూట్ బిట్. ఏ సినిమాలో ఏ పాట? 5105732562, 5105732562.

0: 510-573-2562, మా స్టూడియో నెంబర్ 510-573-2562. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల మన రాక్ స్టార్ డిఎస్పీకి లైవ్ ఇన్ కాన్సర్ట్కి మీరు ఫ్రీ టికెట్స్ గెలుచుకోవాలనుకుంటే టైటిల్ స్పాన్సర్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ మీకు అవకాశం కల్పిస్తున్నారు. వెరీ వెరీ సింపుల్ అండి, జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్స్ అండ్ ఐదర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ లింక్డ్ఇన్ లుక్ ఫర్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్. ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ నెంబర్ వన్, ఫాలో దెమ్ అండ్ దే హ్యావ్ ఎ పోస్ట్ అబౌట్ ద డిఎస్పీ టికెట్ గివ్ అవే. లైక్ దట్ పోస్ట్ and then share it with your friends. That's it. You'll automatically be enrolled in a ticket giveaway raffle that they're doing, and we'll announce the lucky winners every Sunday right here on Virijallu. Once again, look for Apex Consulting Services on Instagram, Facebook or LinkedIn. Follow them. DSP giveaway oka post undi, like that post and then share it with your friends, and that's it. You will automatically be enrolled in this ticket giveaway, and we'll be announcing few lucky winners every Sunday. And రేపటి షోలో ఇవాళ ఈ వీక్ లక్కీ విన్నర్స్ అనౌన్స్ చేస్తాను. డెఫినెట్లీ డూ ఇట్. వన్స్ అగైన్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, దట్ ఈస్ ద నేమ్ యూ నీడ్ టు లుక్ ఫర్. అండ్ దిస్ ఇస్ ఎ పర్ఫెక్ట్ టైమ్ టు కాల్ అవర్ స్టూడియో నెంబర్. ఆ ఫస్ట్ పర్టికులర్ సాంగ్ మీరు గుర్తుపడితే కనుక 510-573-2562, 510-573-2562 ఈజ్ ఆర్ ఫోన్ నెంబర్, 510-573-2562. హాయ్, నమస్తే, విరిజోలికి స్వాగతం. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, కళ్యాణ్ గారు, సురేష్ ఫ్రమ్ సాన్ హోజే.
0: సురేష్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను బాగున్నాను. ఏంటి సోలోగా అసలు దుమ్ము లేపుతున్నారు? మీ ఫేవరెట్ సాంగ్స్ అనుకుంటా.
0: ఫస్ట్ సాంగ్ సార్, ఫస్ట్ సాంగ్ కాబట్టి మనకి అడ్డుగట్టలేసే వ్యక్తులు ఎవరు లేరు కాబట్టి మేము కొంచెం లిబర్టీ తీసుకున్నాం అనమాట, అంతే, అంతకంటే లేదు. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో చాలా ఉన్నాయి. ఏ పాట గుర్తుపడినా కాల్ బ్యాక్ చేయండి సార్. థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, విరిజల్లికి స్వాగతం. హలో, హలో, హాయ్ అండి, మీ పేరు?
2: హరికాంత్ అండి.
0: హరికాంత్ గారు ఎక్కడి నుంచి సార్?
2: ఆన్ ద వే టు ఫ్రీమౌంట్.
0: ఆన్ ద వే టు ఫ్రీమౌంట్. ఓకే, మీరు ఉండేది ఊరు?
2: మేము ఊళ్ళో లేము, ఊరికి వస్తున్నా ఇప్పుడే.
0: ఓకే, ఉండే ఊరు ఫ్రీమౌంటా?
2: సారీ, ఉండే ఊరు వచ్చి లేత్రం.
0: ఓకే సార్, ఓకే, చెప్పండి హరికాంత్ గారు, మీ ఆన్సర్ ఏంటి?
2: అదే సాంగ్ కదా, శుభలేఖ రాసుకున్న కుదమసింహం.
0: శుభలేఖ రాసుకున్న కొదమసింహం. ఓకే, ఆన్సర్ పాట సినిమాలో ఒక ఆన్సర్ మార్చుకోవాలంటే ఏం మార్చుకుంటారు?
2: మళ్ళీ చెప్పండి.
0: సినిమా టైటిల్, మీ చెప్పిన పాట, రెండిట్లో ఒకటి మార్చుకోండి అంటే ఏం మార్చుకుంటారు అంటున్నా?
2: సినిమా టైటిల్, చెప్పిన పాట, సారీ, అది కొండవీటి దొంగ.
0: కొండవీటి దొంగ, శుభలేఖ రాసుకున్నా. ఓకే, హరికాంత్ గారు లేత్రూప్ అంటున్నారు. లేత్రోపురం మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జూన్ 26th మా రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ విన్నారా?
2: ఇప్పుడే విన్నానండి రేడియోలో.
0: సార్, మీ గ్యాంగ్ అందరికి చెప్పి మీ గ్యాంగ్ తీసుకురండి సార్ మీరు. అండ్ మీకు ఏమైనా గ్రూప్ డిస్కౌంట్స్ కావాలంటే నా virijallu@gmail.com కు ఈమెయిల్ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ హరికాంత్ గారు, డ్రైవ్ సేఫ్.
2: థ్యాంక్ యూ.
0: ఎస్, దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. చిరు, ఇళయరాజా, ఎస్పి విజయ్ గారు, ఈ ముగ్గురు కాంబినేషన్లు కూడా ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చాయి. విజయ్ గారు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా, బట్ ఎనీవే, ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం అందరు చెప్పింది కరెక్టే. శుభలేఖ రాసుకున్నా ఫ్రమ్ కొండవీటి దొంగ. ఓకే, మూవింగ్ ఆన్. సమన్యాయంకి ఎప్పుడు నేను పెట్టింది పేరు, విజయ్ గారి సంగతి నాకు తెలియదు. సో ఈ నెక్స్ట్ సాంగ్ అగైన్ నేను కొన్ని స్పెసిఫిక్ బిట్సే ప్లే చేస్తున్నాను. ఇవన్నీ కూడా సూపర్ టూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవి. ఈ బిట్ తో మీరు గెస్ట్ చేయకపోతే దీనికి కొంచెం అడిషనల్ మ్యూజిక్ బిట్స్ నేను ప్లే చేస్తాను. వన్స్ అగైన్ ఈ నెక్స్ట్ సాంగ్ అగైన్ ఇవాళ బాలు గారు, ఇళయరాజా గారి కాంబినేషన్ లో పాటలు ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న బిట్ విని ఏ పాట గెస్ట్ చేస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. హియర్ యు గో. అంతే, ఒకవేళ నాకు కాల్స్ రాలేదనుకోండి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను నేను. బట్ ఐ థింక్ జస్ట్ ఈ పర్టిక్యులర్ బిట్ త్రూ అవుట్ ద సాంగ్ కంటిన్యూ అవుతుంది. సచ్ ఏ కల్ట్ ఫిలిం, తెలుగు సినిమాలో కల్ట్ ఫిలిమ్స్ అనేవి చాలా తక్కువ చెప్పుకోవచ్చు. సినిమా పంధాని సినిమా మొత్తం సినిమా తీసే విధానాన్ని మార్చేసిన సినిమా అని చెప్పాలి. అంతే బిట్ ప్లే చేస్తున్నాను. ఈ పాట ఏంటో గుర్తుపెడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. హియర్స్ ద బిట్ వన్ మోర్ టైమ్. మీ ఫోన్ కాల్స్ తీసుకున్న లోపల చిరు ఎస్పీబి బాలు లెట్స్ గో.

0: Once again, 510-573-2562, my studio number 510-573-2562. Kondamandi Srotala line lo unnaru, I'll be taking your calls in just 15 seconds. Once again, ప్రస్తుతం ఫ్లోలో ఉన్న మ్యూజిక్ బిట్ ఇది. ఈ బిట్ విని ఏ పాటో బాలు గారు ఇళయరాజా గారి కాంబినేషన్ లో ఏ పాటో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. లెట్స్ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సతీష్ అండి, ఫ్రీమౌంట్ అండి.
0: సతీష్ గారు నమస్తే సార్, ఎలా ఉన్నారు?
1: నమస్కారం, నమస్కారం, బాగున్నాం. హ్యాపీ వీకెండ్.
0: హ్యాపీ వీకెండ్ సతీష్ గారు. అండ్ ద వెదర్ లుక్స్ బ్యూటిఫుల్, నాట్ టూ హాట్, ఎట్లీస్ట్ ఎప్పటిదాకా మరీ వేడిగా అనిపించలేదు నేను స్టూడియోకి వచ్చే వరకు కూడా. సతీష్ గారు చెప్పండి సార్, మీ ఆన్సర్ ఏంటి?
1: శివ మూవీ బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉంది.
0: కరెక్ట్ చెప్పారు, నన్ను బాగా అర్థం చేసుకున్నాను మీరు. సో సతీష్ గారు విన్నారు కదా, జూన్ 26 డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ సాన్ జోస్ సివిక్ లో. తప్పకుండా రండి సార్, ఫ్రెండ్స్ తో రండి. మీ గ్రూప్ డిస్కౌంట్స్ ఏమైనా కావాలనుకుంటే virijellu@gmail.com కు ఈమెయిల్ పంపించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, విరిజల్లుకి స్వాగతం. హలో, మీ కాల్ డ్రాప్ అయిందండి, గివ్ ఎస్ ఏ కాల్ బ్యాక్. 510-573-2562. ఓకే, మనకి చాలా క్లిప్స్ ఉన్నాయి కాబట్టి సతీష్ గారు మీరు చెప్పింది 100% రైట్. శివ సినిమా నుంచి ఇండీడ్ బ్యూటిఫుల్ సాంగ్ ఈజ్ బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది బాలు గారి గొంతులో. అండ్ అందాక నేను ప్లే చేసిన అండర్లయింగ్ బిట్ త్రూ అవుట్ ద సాంగ్ వస్తుంది మీకు తెలిసిందే. ఒక్కసారి ఆ పాట వినేసి వచ్చి నెక్స్ట్ క్లిప్ అండ్ ఒక చిన్న బ్రేక్.

0: ఓకే, ఓ చిన్న కమర్షియల్ బ్రేక్ నేను వెళ్ళాలి. వన్స్ అగైన్ బ్రేక్కి వెళ్లే ముందు రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th at San Jose Civic. Ticketing is now open. For tickets and more details, go to bata.org. Right now, group discounts are nice. So VVIP, VIP or Platinum, if you purchase 4 or more tickets, you'll get 15% discount. Gold level, if you purchase 4 or more tickets, you get 10% discount. Alage silver and bronze level, if you purchase 10 or more tickets, you'll get 10% discount. మీరు సులేఖాలో నెంబర్ ఆఫ్ టికెట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ మీకు డిస్కౌంట్ అప్లై అయిపోతుంది. మీకు ఒకవేళ సులేఖ ప్రాసెసింగ్ ఫీ కాకుండా మీకు ఇండివిజువల్ టికెట్స్ కావాలనుకున్నా, గ్రూప్ డిస్కౌంట్ టికెట్స్ కావాలనుకున్నా, మాకు జస్ట్ డ్రాప్ అస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, నెంబర్ ఆఫ్ టికెట్స్, డినామినేషన్ పంపించండి, అండ్ వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ విల్ రీచ్ అవుట్ టు యూ. ఓకే, మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వెళ్ళాలి. బ్రేక్కి వెళ్లే ముందు నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను. వన్స్ అగైన్ ఇవాళ మనం చేస్తున్నాం June 3rd ఇళయరాజా గారి పుట్టినరోజు, June 4th బాలు గారి పుట్టినరోజు. సందర్భంగా బాలు ఇళయరాజా కాంబినేషన్ లో బ్యూటిఫుల్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి మనకి. సో దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద డే. అండ్ బ్రేక్ వెళ్లే ముందు మరొక చక్కని పాట. ఈ పాట కూడా నేను ఫస్ట్ బిట్ ప్లే చేస్తున్నాను. ఇందాక సేమ్ మనకి ఎలాగైతే బాటనీ పాటలో ఒక పర్టికులర్ బిట్ మనకి త్రూఅవుట్ ద సాంగ్ రిపీట్ అవుతుందో, ఇప్పుడు నేను ప్లే చేయబోయే ఈ పాట కూడా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్. వాటి ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బిట్ త్రూఅవుట్ ద సాంగ్ కంటిన్యూ అవుతుంది. మనందరికి బాగా నచ్చిన పాట ఇది. ఈ పాట కూడా గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562, 510-573-2562. అంతే 510-573-2562. బ్రేక్ తర్వాత కావాలని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏ పాట, ఈ పాట గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి. బాలు ఎస్పీబి కాంబినేషన్, బాలు ఇళయరాజా గారి కాంబినేషన్ వచ్చిన ఈ పాట 510-573-2562, 510-573-2562. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
1: Is there ever a right time to invest in real estate? Yes. Opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: Hello, Bay Area. Great news for all DSP fans out there. Your phone right now, search for Apex Consulting Services on Instagram, LinkedIn and Facebook. Hit follow, like our DSP giveaway post and share it with your friends. That's all it takes for an opportunity to win free DSP concert tickets. Winners will join thousands of fans at DSP concert live on June 26th. For more details, call on 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
3: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
4: మీరొక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
5: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
4: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
5: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221-0994. NMLS number 261-0741.
6: Mantra India is now available for full service catering.
7: Full service catering.
6: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
8: Sirimallini ve virijallukave.
9: అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. విరిజల్లు రేడియో వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమురియన్. వన్స్ అగైన్ ఇవాళ బాలు గారు, ఇళయరాజా గారి కాంబినేషన్ లో థీమ్ గా ఇవాళ షో చేస్తున్నాం. అండ్ కొంతమంది శ్రోతలు చాలా ఓపిక్ గా బ్రేక్ మొత్తం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్ అండి. 30 seconds ఐ టేక్ యువర్ ఫోన్ కాల్. అండ్ బాలు గారు, ఇళయరాజా గారి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన పాటలు మన తెలుగు సినిమాలో మనకు వచ్చాయి. అటువంటి కొన్ని పాటలు ఇవాళ నేను ప్లే చేస్తున్నాను.

0: 510-573-2562 SPB ఇళయరాజగారి కాంబినేషన్ లో ఏ సాంగ్ అది మాకు ఫోన్ చేయండి 510-573-2562. హాయ్ నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ మొత్తం చాలా ఓపిక్ గా వెయిట్ చేశారు. మీ పేరు?
1: ప్రతీష అండి.
0: హాయ్ ప్రతీష గారు, థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్. ప్రతీష గారు, కాదు ఒకటి కన్ఫ్యూజ్ చేయాలి, నా కంపెనీ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు కానీ మీ కంపెనీ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద కంపెనీ ప్రతీష గారు.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: సో చెప్పండి,
1: క్వశ్చన్ ఉండింది, ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసే ముందు మీ ఇంకొక క్వశ్చన్ ఉండింది
0: చెప్పండి.
1: మీరు విజయ గారు లేరని అన్ని సార్లు అన్ని పాటలు వేస్తున్నారు, విజయ గారిని పొరపాటును కానీ విన్నారనుకోండి.
0: క్వశ్చన్ ఆన్సర్ చెప్పనా? విజయ్ గారు ఉన్నా విజయ్ గారు లేకపోయినా పడే తిట్లు ఎలాగో పడతాయి కదా ప్రతీష గారు. సి అవి ఎలాగో తప్పనప్పుడు హాయిగా, లేనప్పుడు ఎంజాయ్ చేయడం బెటర్ కదా. ఎగ్జాక్ట్లీ. సో టెన్షన్ లేకుండా ఈ రెండు మూడు వారాలు నాకు కావాల్సిన పాటలు వేసేసుకుంటాను, వచ్చిన తర్వాత పడేవి ఎలాగో పడతాయి కదండి ప్రతీష గారు. సో లెట్ దట్స్ ఓకే, అంతే అంతే, మెంటలీ ప్రిపేర్ అయిపోయాను నేను. సో చెప్పండి మీ సమాధానం ఏంటి? ఇళయరాజా గారు బాలు కాంబినేషన్ లో ఎన్నో మంచి మంచి పాటలు వచ్చాయి. మీ పర్సనల్ ఫేవరెట్ ఒకటి పిక్ చేయండి, అంటే పిక్ చేయగలరా ఏమైనా ఒక పాటని?
1: చాలా సాంగ్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఇలా సడన్ గా అడిగితే సాంగ్స్ గుర్తుకు రావు.
0: ఒకటి చెప్పండి సడన్ గా, ఒక పాట చెప్పండి.
1: ఆటోమేటిక్ గా
0: ఓకే. అయితే చాలా పాటలు రాబోతున్నాయి ప్రతీష గారు, సో గివ్ మీ కంపెనీ ఆల్ ది వే టిల్ ది ఎండ్ ఆఫ్ ది షో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 510-573-2562 కాల్ డ్రాప్ అయ్యండి, ప్లీజ్ గివ్, ప్లీజ్ కాల్ అస్ బ్యాక్. 510-573-2562. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, గివ్ అస్ కాల్ బ్యాక్. 510-573-2562. ఐ విల్ వెయిట్ ఫర్ దోస్ కాల్స్ టు కమ్ బ్యాక్. రెండు కాల్స్ డ్రాప్ అయ్యాయి. అండ్ మీ కాల్స్ వచ్చే లోపల మరొకసారి ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, హు ఆర్ ద టైటిల్ స్పాన్సర్ ఫర్ రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్, దే ఆర్ గివింగ్ యూ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టు బీ పార్ట్ ఆఫ్ ఏ టికెట్ గివ్ అవే ఫర్ రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్. అదేంటో చెప్పే ముందు లెట్ మీ టేక్ దిస్ కాల్స్. పాప మళ్ళీ ఒకసారి డ్రాప్ అయ్యాయి. హలో నమస్తే అండి, నా మాట వినిపిస్తుందా ఇప్పుడు?
2: వింటేస్తాం
0: సతీష్ అండి. మీ కాల్ డ్రాప్ అయింది ఇందాక, చెప్పండి సార్ మీ ఆన్సర్ ఏంటి?
2: బుబ్బిల్ రాజా మూవీ నుండి బలపం పట్టి బామబర్లో.
0: ఓకే,
2: ఇళయరాజా గారి కాంబినేషన్ బాలు గారి కాంబినేషన్ లో అంటే ఆ సాంగ్స్ అనేది అది ఆటోమేటిక్ గా మైండ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఆ చిన్న బిట్ మీరు ప్లే చేసిన చాలు, అదే ఎక్కువ అయిపోతుంది.
0: అయినా చాలా పాటలు నేను యాక్చువల్లీ ఇవాళ లైన్ చేద్దాం అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఇదే పాటను మేము విరిజల్ లో చాలా సార్లు ప్లే చేసాం, బట్ సాధారణంగా పల్లవి చరణంలో బిట్ ప్లే చేస్తూ ఉంటాం. ఇవాళ కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు అనిపించింది, ఇందాక నేను ప్లే చేస్తున్న బాటనీ గానీ, ఈవెన్ శుభలేఖ రాసుకున్నాలో ఆ ఫ్లూట్ బిట్ కానీ, ఆ చిన్న బిట్ చాలు మనకి ఆ పాట ఇమీడియట్ గా గుర్తొచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ సాంగ్
2: బ్యూటీ అండి. వాళ్ళు రాసిన పాట, ఇళయరాజా గారు ఇది చేసిన పాటలు అవన్నీ అంటే
0: ఐ నో
2: లైఫ్ లాంగ్ అది.
0: థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. ఓకే, ఇందాక చెప్తున్నాను మా టైటిల్ స్పాన్సర్ ఫర్ డిఎస్పి కాన్సర్ట్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, దే ఆర్ గివింగ్ యూ multiple different ways you can be part of their ticket giveaways for DSP live in concert, pair of tickets for the lucky winners. Avagadi cheppanu vaalla Apex Consulting Services LinkedIn lo, Facebook lo or Insta lo follow them. Number one, there is a post for DSP ticket giveaway, like it and share it with your friends and you automatically get enrolled in a for the ticket giveaways for that one. Inkodi endante, if you are a developer, if you have a developer resume, definitely send the resume to info@apexconsultingservices.us. So if you're a developer, send your developer resume to info@apexconsultingservices.us. Or if you're somebody who know a developer who's looking for a job, who's looking for a change, want to get trained and placed in AI, ML, etc., you can also refer a developer resume. Again, drop an email to info@apexconsultingservices.us. So ila chesina sare ala vachina vaala list of emails lunch kuda, they'll be picking some few lucky winners and they all will be winning as well a pair of tickets to Rockstar DSP live in concert. So there are multiple ways you can win tickets from the title sponsor Apex Consulting Services. For more details about Apex, go to apexconsultingservices.us, that is apexconsultingservices.us. okay, so bala

బట్టి బొబ్బిలి రాజా రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను నేను. సో నెక్స్ట్ బిట్ అగైన్ సేమ్ థింగ్, ఈ పాట విని ఏ పాట ఈ పాట తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562 510-573-2562.

510-573-2562. Another beautiful song, a nice peppy number from SPB and Ilayaraja. ఏ సినిమాలో ఏ పాట మీరు గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

510-573-2562 510-573-2562 అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల బొబ్బిల్ రాజా నుంచి ఈ పాట.

510-573-2562 ఇందాక నేను ప్లే చేసిన ఆ పాటని గుర్తుపట్టాలనుకుంటే కనుక ఎస్పీబి ఇళయరాజా గారి కాంబినేషన్ లో సాంగ్. లెట్ మీ టేక్ యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హలో, హలో, లైన్లో ఉన్నారా? హలో, ఓకే, లెట్ మీ టేక్ ద నెక్స్ట్ కాల్. 510-573-2562. హలో, విరిజల్లికి స్వాగతం. హలో, మీ మాట వినిపించట్లేదండి, ప్లీజ్ గివ్ అస్ ఏ కాల్ బ్యాక్. 510-573-2562.

0: హాయ్ నమస్తే, విరిజల్లికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో.
0: హాయ్ అండి, మీ పేరు?
1: ప్రవీణ్ అండి. ప్రవీణ్ ఫ్రమ్ సన్నివేల్ అండి.
0: ప్రవీణ్ గారు నమస్తే సార్, ఎలా ఉన్నారు?
1: నమస్కారం అండి, బాగున్నాం. తెలుగు మాట్లాడుతుంటే బాగా అనిపిస్తుంది.
0: మీరు ఫస్ట్ టైం ఫోన్ చేస్తున్నారా?
1: కొన్ని సంవత్సరాల కిందట పిల్లలు లేనప్పుడు చేసామండి. పిల్లలు వచ్చినప్పుడు బిజీ అయిపోయి చేయలేకపోయాం.
0: ఓకే, పిల్లల వల్ల బిజీ అయి ఫోన్ చేయలేదా? మా ప్రోగ్రామ్స్ ఇంకా నచ్చక చీచీ తూ తూ అనుకుని ఫోన్ చేయలేదా?
1: అంటే మరి మొహమాటంగా చెప్పాలంటే మరి ఎక్కువైపోయింది యాడ్స్ ఈ మధ్య.
0: సార్ యాడ్స్ లేకపోతే షో ఎలా నడుస్తుంది సార్? ఇప్పుడు మీరు షో చేయాలంటే మాకు యాడ్స్ లేకపోతే షో లేదు.
1: మరి కొద్దిగా 2 నిమిషాల మధ్యలో గ్యాప్ ఇవ్వండి.
0: షో లేదు, యాడ్స్ లేకపోతే షో లేదు, మేము లేకపోతే షో చేయలేము. ఎగ్జాక్ట్లీ, సో తప్పదు సార్.
1: పిల్లల బిజీ వల్లనే ఎంత ఎంత విన్నా లాస్ట్ ఒక మంచి తెలుగు సాంగ్ వినిపిస్తే చాలు మాకు.
0: ఓకే, ఎక్సలెంట్ సార్. అండ్ ప్రవీణ్ గారు, ఇంత పాట గుర్తుపట్టారా?
1: గుర్తుపట్టామండి, దళపతిలో చిటికమ్మ చిలకమ్మ చిటికేయంగా.
0: ఓకే, వెరీ గుడ్. అండ్ ప్రవీణ్ గారు, జూన్ 26 రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్, అండ్ దానికి తప్పకుండా మీరు రావాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తీసుకుని టికెట్స్ కి bata.org.
1: షూర్ తప్పకుండా అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: ఇలానే తెలుగు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండండి.
0: 7 డేస్ అ వీక్ సార్. ఇన్ఫాక్ట్ 24/7 తెలుగు ఎఫ్ఎం ఉంది, మీకు తెలుసో తెలీదో. 92.3 ఎఫ్ఎం HD2, మీకు హెచ్డి మీ కార్లో హెచ్డి రేడియో వస్తే కనుక దాంట్లో అయితే నాన్ స్టాప్ తెలుగు మ్యూజిక్ వస్తుంది. 92.3 ఎఫ్ఎం హెచ్డి.
1: అన్ఫార్చునేట్లీ నా కార్లో రావట్లేదండి.
0: ఓకే, సో
1: చూస్తాం. ఆల్టర్నేటివ్
0: ఉంది ఈజీగా, మా విరిజల్ యాప్, జస్ట్ మీరు యాప్ ప్రతి కార్లో యాప్ లో మా యాప్ ఆన్ చేసుకోండి. హాయిగా మీరు యాప్ ని స్ట్రీమ్ చేసుకోండి, యుల్ గెట్ నాన్ స్టాప్ తెలుగు మ్యూజిక్ మా యాప్ ద్వారా కూడా. సో నో ప్రాబ్లమ్. అండ్ మా షో 7 డేస్ అ వీక్ లైవ్ షో, మండే టు ఫ్రైడే ఈవినింగ్ 7 to 8 PM, సాటర్డే సండే 1 to 3 PM, ట్యూస్డే 8 to 9 PM హలో తెలంగాణ షో కూడా ఉంది. సో లిసన్ టు అస్ అండి. పాఠశాల మేము సేమ్ తెలుగు స్కూల్ అది కూడా దీంట్లోనే విరిజల్లోనే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటామండి. సేమ్ తెలుగు భాష తెలుగు పిల్లలు నేర్పించడం కోసం తప్పకుండా మీకు ఆల్రెడీ ఈమెయిల్ పంపించండి, virijallu@gmail.com అండి. యా,
1: హ్యాపీ టు టాక్ టు యు.
0: థాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండండి.
1: తప్పకుండా,
0: థ్యాంక్ యూ సార్. కానీ బాగుంది, ఒక పక్కనేమో యాడ్స్ పెరుగుతున్నాయి కళ్యాణ్ గారు అని నాకు చిన్న లంపక వేశారు, మళ్ళీ చివరిలో సార్ మీ దాంట్లో యాడ్ చేయాలంటే ఏం చేయాలి సార్ అంటున్నారు. బాగుంది సార్ ప్రవీణ్ గారు. బట్ ఎనీవే, నేను కంప్లైంట్ చేయట్లేదు. మా విరిజల్ శ్రోతలు చెప్పి ఎనీ ఫీడ్బ్యాక్ ఈస్ గుడ్ ఫీడ్బ్యాక్ ఫర్ అస్ సార్. సో ప్లీజ్ ప్లీజ్ ఈమెయిల్ పంపించండి, అండ్ లెట్స్ కీప్ ఇన్ టచ్. అండ్ వింటూ ఉండండి, ఫోన్ చేస్తూ ఉండండి ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ప్రవీణ్ గారు చెప్పినట్టుగా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. దట్ ఈస్ ఇండీడ్ ఎస్పీబి బాలు అండ్ రజనీకాంత్, చిలకమ్మ చిటికేయంగా.

ఓకే, మరి ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వెళ్ళాలి. మరి బ్రేక్ వెళ్లే ముందు మరొక బాలు అండ్ ఇళయరాజా గారి కాంబినేషన్ లో పాట ప్లే చేయబోతున్నాను. వన్స్ అగైన్ ఈ పాట విని ఈ పాట ఎండు గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. యాక్చువల్ సరదాగా పని చేద్దాం. దీనిలో బాలు గారు లేరు, ఈ పర్టికులర్ సాంగ్ లో బాలు గారు లేరు. సో ఓన్లీ ఇళయరాజా గారు అంటేనే మీకు హింట్ ఇచ్చేస్తున్నాను నేను. సో వన్స్ అగైన్ ఏ సినిమాలో ఏ పాట, ఓన్లీ ఇళయరాజా గారు ఈ పాట ఉందా, ఓన్లీ ఇళయరాజా గారు మాత్రమే. దట్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హింట్. సో 5105732562 ముందుగా క్లిప్ మీకోసం.

0: 510-573-2562. ఈ పాట గుర్తుపడితే గ్రేట్, ఫోన్ చేయండి. గుర్తుపడకపోతే నో ప్రాబ్లం, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నేను క్లిప్ ప్లే చేస్తాను. మా స్టూడియో నెంబర్ 510-573-2562. ఒక చిన్న బ్రేక్, ఐల్ బి రైట్ బ్యాక్.
1: Bay Area, get ready for an evening filled

0: साथ लाइव इन कॉन्सर्ट। Rockstar DSP Live, June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4+ tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4+ tickets in Gold. Get 10% off when you book 10+ tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubhotu. Gold sponsor, Amogham Indian Cuisine.
1: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
0: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
1: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
0: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
0: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off. Please support Sankara Eye Foundation's March to a Million. Performing 1 million free eye surgeries every year, starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA. Bay Area. Get ready for an evening filled with non-stop entertainment. Bata, Bay Area Entertainments and Realtor.
1: Rockstar DSP is coming to the Bay Area on June 26th. Want free tickets? Here's an offer from Apex Consulting Services. Submit your updated developer resume to Apex for an opportunity to receive free DSP concert tickets. Your next career opportunity and your next concert experience could start today. Register now by sharing your resume at info@apexconsultingservices.us or call 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
3: Welcome back to Virijalu. Nenu mee host Kalyan Kattamuri, and once again the last clip for this hour, and a clip marukka sar play chestunanu, and idi kevalam Ilayaraja gar sambandhinchina clip maatrame. Ee clip ki Balu gariki etuvanti sambandham ledu. ఈ క్లిప్ విని ఈ పాట మీరు గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562.

0: 510-573-2562. Paneer loaded nachos, beetroot falafel, palak chana kofta curry with chili garlic naan, amras puri with aloo sabzi, kofta palav, cheese burst paratha, purani dilli chole kulche, chocolate brownie with ice cream and mango mojito. If this makes you go and have food right now, then the destination would be any location of Chat Bhavan in the Bay Area, because what I just read are the June monthly specials at Chat Bhavan. To enjoy this monthly special along with their trademark delicacies, visit any one of the locations in Chat Bhavan in the Bay Area. For more details, go to chatbhavan.com. 510-573-2562, my studio number. Hi, namaste, aur matladutunnaru.
1: నమస్కారం అండి, కళ్యాణ్ గారు. నేను యశోదర్ అండి. ఇది నాకు పాట లిరిక్ గుర్తురాట్లేదు. కూలీ నెంబర్ వన్ లో ఇళయరాజా గారు సుశీల గారు పాడిన పాట అనుకుంటున్నాను.
0: ఓకే, కూలీ నెంబర్ వన్, ఇళయరాజా గారు. యాక్చువల్లీ ఇదే లాస్ట్ క్లిప్ అమ్మాయి ఎవరికి, సో నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. మీరు 100% రైట్, దట్ ఈస్ ఇన్ డీడ్ రైట్. కలయా నిజమా పాడింది ఇళయరాజా గారు.
1: కలయా నిజమా, కరెక్ట్
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అదే పాట. 100% రైట్ యశోదర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ.
0: దట్ ఈస్ ఇన్ డీడ్ రైట్ ఆన్సర్. ఇళయరాజా గారు స్వయంగా పాడిన పాట, అండ్ కలయా నిజమా ఫ్రమ్ కూలీ నెంబర్ వన్. సో సెకండ్ అవర్ లో కూడా మన ఈ ఫన్ మ్యూజికల్ గేమ్ షో విల్ కంటిన్యూ, బాలు అండ్ ఇళయరాజా గారి కాంబినేషన్ లో. అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్, అండ్ ఐల్ సీ యూ ఆన్ ద అదర్ సైడ్.
2: Get tickets now for Indian Jazz Journey, where the sounds of Indian classical music and jazz come together live at Bing Concert Hall, featuring acclaimed vocalist Mahesh Kale with George Brooks, Michael Mandring, Sabir Khan, Utsav Lal and Iman Hashimi, Sunday, June 21st at Stanford. Tickets at stanfordjazz.org.
3: Back today with Shiraz.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 3 FM are produced by independent producers. Views and opinions expressed do not necessarily reflect those of the management, staff, or sponsors of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Bay Area. Get ready for an evening filled with non-stop entertainment. Bata, Bay Area Entertainments and Realtor Nagaraj Annaya in association with Apex Consulting Services present Rockstar Devi Sri Prasad live in concert. Rockstar DSP Live, June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubothu. Gold sponsor, Amogham Indian Cuisine.
10: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
11: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా, సున్నుండలు, బూందీ మిఠాయి, గవ్వలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
10: ఓహో,
11: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
10: ఆపరా బాబు,
11: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
10: వరి ఎవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
12: కావ్య ఫుడ్స్, స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ అవర్. ఒకవేళ మా షో ఇప్పుడే ట్యూన్ ఇన్ అయితే కనుక, ఇవాళ మనం చేస్తున్నాం అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ బాలు గారు అండ్ ఇళయరాజా గారు. ఎందుకు? ఎందుకంటే జూన్ 3 ఇళయరాజా గారి పుట్టినరోజు, జూన్ 4 బాలు గారి పుట్టినరోజు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ వీక్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్. అండ్ ఇవాళ మా విరిజల్లో బాలు గారు ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్నో చక్కని పాటలు మనకి మన తెలుగు సినిమాల్లో వచ్చాయి. నాటికి నేటికి ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన పాటలు. సో ఇవాళ ఐఎమ్ ప్లేయింగ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫ్రమ్ దీస్ టూ స్టాల్వర్డ్స్. సో నేను చేస్తుంది వెరీ సింపుల్, కొన్ని మంచి మంచి పాటలు ఇద్దరి కాంబినేషన్లో ప్లే చేస్తున్నాను. మీరు చేయాల్సింది ఇంకా సింపుల్, ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, మీ అందరికీ తెలిసిన పాటలే, మనందరికీ తెలిసిన పాటలే. ఆ పాటని గుర్తుపడితే మాకు జస్ట్ ఫోన్ చేసి చెప్పడమే, యాజ్ సింపుల్ అస్ దాట్. అండ్ మీ ఫోన్స్ కాల్స్ తీసుకుంటూ ఈ మంచి మంచి పాటలు వింటూ అండ్ గెలుచుకుంది అఫ్ కోర్స్ బోల్డ్ అని బహుమతులు. నెంబర్ 1, అట్ 1 పాయింట్ లాస్క్ ట్రివియా క్వశ్చన్ అబౌట్ క్రికెట్ అండ్ ఫర్ దట్ యూ హావ్ టు ఈమెయిల్ అస్ ద ఆన్సర్ టు virijallu@gmail.com. అండ్ ఇవాళ వచ్చిన కాలర్స్ అందరిలోంచి, అలాగే మా క్రికెట్ క్వశ్చన్కి వచ్చిన ఈమెయిల్స్లోంచి కొంతమంది లక్కీ విన్నర్స్కి దే ఐల్ బి అనౌన్సింగ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద షో. యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ ఆర్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు మూవీస్ ప్లేయింగ్ ఎట్ సినీ లౌంజ్ ఇన్ ఫ్రీమాన్. ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న రీసెంట్ బ్లాక్ బస్టర్ పెద్ది సినిమా కూడా టికెట్స్ గెలుచుకోవచ్చు, లేదా రెస్టారెంట్ క్యూపాన్స్ గెలుచుకోవచ్చు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గెలుచుకోవచ్చు, లాట్స్ ఆఫ్ ప్రైజెస్ టు విన్. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, మా షో మంత్ర మీ అందరికీ తెలిసిందే, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్, రైట్ ఆర్ రాంగ్ డజన్ రియలీ మ్యాటర్. సో హాయిగా ఫోన్ చేసినప్పుడు మీ ఆన్సర్ రైటా తప్పా ఏ టెన్షన్ పడద్దు, హాయిగా ఫోన్ చేయండి. మాకు వచ్చిన ప్రతి కాల్ కూడా ర్యాండమ్గా మేము ర్యాఫిల్లో పెడతాం. మన ఎవరో యాక్చువల్లీ బయట కలిసి అడిగారు, మేము ఎప్పుడు మా మల్టిపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రైట్ ఆన్సర్ చెప్తామండి, మాకు గిఫ్ట్స్ ఎందుకు రావు అని. అదే అంటాను, లేదండి మా షోలో 16 ఏళ్ళుగా మా షోకి ఇంత లాయల్ లిజనర్ బేస్ ఉంది అంటే దానికి కారణం ఏంటంటే నేను రైట్ చెప్పేవాళ్ళని ఒకలాగే ట్రీట్ చేస్తాం, తప్పు చెప్పేవాళ్ళని ఒకలాగే ట్రీట్ చేస్తాం. ఎందుకంటే మాకేంటి ముఖ్యం అంటే మీకున్న 125,000 పనుల్లో విరిజల్లు అనే ఒక చిన్న ప్రోగ్రామ్ని వినడమే కాకుండా మళ్ళీ టైం తీసుకుని మాకు ఫోన్ చేయడం, దోస్ ఆల్ జెస్చర్స్ మ్యాటర్ టు మీ అ లాట్. అందుకని మాకు ఫోన్ చేసిన ప్రతి కాలర్ కూడా సమానమే. అఫ్ కోర్స్ యూ వాంట్ టు ఫీల్ ఇట్ లైక్ ఎ గేమ్, ఆన్సర్ చేయండి తప్పకుండా. కానీ మేము మాత్రం విన్నర్స్ అనౌన్స్ చేసినప్పుడు మాకు వి టేక్ ఆల్ కాలర్స్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ వీ గివ్ అవుట్ ద గిఫ్ట్స్ ఎట్ ర్యాండమ్. సో అది మా ఉద్దేశం. సో వన్స్ అగైన్ ఇళయరాజా గారు బాలు గారి కాంబినేషన్లో కొన్ని మంచి మంచి పాటలు ప్లే చేస్తాను, వినండి. మీరు గెస్ట్ చేసి మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562, 5105732562. మరి సెకండ్ అవర్లో మొట్టమొదటి పాట, ఈ పాట వినండి, గుర్తుపడితే ఫోన్ చేయండి, 5105732562. హియర్స్ ఎ క్లిప్.

510-573-2562 మా స్టూడియో నెంబర్. నా పాట మీకు తెలిస్తే యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల వన్స్ అగైన్ రాక్ స్టార్ డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్ జూన్ 26th at San Jose Civic. Please hold those lines. అంటే ఒక 30 seconds మీ ఫోన్ కాల్స్ తీసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్. Rockstar DSP live in concert June 26th, and for tickets and more details bata.org. and right now we have group discounts and once again VVIP, VIP, platinum level lo meer 4 or more tickets iskunte 15% discount, gold level lo 4 or more tickets iskunte 10% discount, silver or bronze level lo 10 plus tickets iskunte 10% discount. Again, these discounts will be automatically applied when you purchase the count of tickets in Sulekha. Leda meeku without processing fee meek tickets kavalanukunte ఓ ఈమెయిల్ పంపించండి virijallu@gmail.com విత్ యువర్ నేమ్, ఫోన్ నెంబర్, డినామినేషన్ అండ్ నెంబర్ ఆఫ్ టికెట్స్, అండ్ వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ విల్ కాంటాక్ట్ యూ. ఇప్పుడు మీ ఫోన్ కాల్స్ తీసుకుంటున్నాను. 510-573-2562 మాకు ఫోన్ చేయండి. 510-573-2562. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఓకే, మీ కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ప్లీజ్ కాల్ అస్ బ్యాక్. 510-573-2562. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల లాస్ట్ అవర్లో ఫస్ట్ అవర్లో లాస్ట్ సాంగ్ ప్లే చేయలేదు కాబట్టి ఆ ప్లే చేసి వచ్చేస్తాను. అండ్ ఇన్ ద మెయిన్ టైమ్ మాకు ఫోన్ చేయాలనుకుంటే దిస్ ద రైట్ టైం. 510-573-2562.

0: 510-573-2562. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ హలో కళ్యాణ్ గారు, నేను ఉషా మాట్లాడుతున్నాను.
0: ఉషా గారు, ఒకటైతే మీకు గ్యారంటీ ఇవ్వగలను, మీరు దర్జా లాగా ఒక మహారాణి లాగా డిఎస్పి షో చూడబోతున్నారు మీరు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు మొదటే దిగిపోయి వెంటనే టికెట్స్ తీసుకుంటారు కాబట్టి యూ ఆల్వేస్ గెట్ ద బెస్ట్ సీట్స్ వచ్చాయి ఉషా గారు. సో క్రెడిట్ నాది కాదు, క్రెడిట్ మీదే. ముందు చూపుతో ముందే తీసుకుంటారు కాబట్టి. బట్ ఎనీవే, వెరీ వెరీ ఎక్సైటెడ్, అండ్ యూ ఆల్వేస్ బ్రింగ్ అస్ దట్ లేడీ లక్ అంటారు నేను. ఐ ఆల్వేస్ కాల్ యూ ఆర్ లేడీ లక్. సో థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా కాన్సర్ట్స్ మీకు తెలుసు కదా, నాకు ఎంజాయ్ చేయాలంటే పర్ఫెక్ట్ గా మంచిగా ఎంజాయ్ చేయాలి, అందుకని ముందర
0: కొనేస్తాను.
1: ఇది గెస్ట్ అమ్మ, మీరు అన్నారు కదా అందరూ ఫోన్ చేయండి, పార్టిసిపేషన్ ఇస్ ద కీ. నాకు ఇది అంతలా గెస్ట్ చేస్తున్నాను,
0: చెప్పండి.
1: ఐ కుడ్ బి రైట్ ఆర్ రాంగ్. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాణి వెన్నెలమ్మ ధర్మక్షేత్రం అనుకుంటున్నాను, చిత్రాది
0: అనుకుంటున్నారు మీరు. సరే, ఇంకా వన్ ఆర్ టూ కాల్స్ నేను ఆన్సర్ చెప్పేస్తాను ఉషా గారు.
2: Thank you. I am calling from Sunnyvale.
0: Sunnyvale. Vijay, by the way, you don't have to speak Telugu at all. We have so many non-Telugu speaking listeners and callers to our show. We totally respect and interact with all of them. So you don't have to know Telugu, by the way. No.
2: And in this particular song, I don't know the Telugu version. I think Innu Ratri, something which is starting with that. But I know the Tamil version.
0: Okay, go ahead and tell the Tamil version. What song is it? ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇస్ ఈక్వలెంట్ తమిళ సాంగ్ వాజ్ సంగ్ బై ఇళయరాజా గారు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. But the Telugu song is sung by or maybe the Tamil song is sung by Yesudas Gar, I don't remember. It was not Balu.
2: Yesudas.
0: I think probably Yesudas, yeah. Because I remember, because when we did the, I was just telling in the first hour, we had the privilege of conducting Ilayaraja live in concert, the only Telugu live in concert with Balu and Chitra Garu right here in the Bay Area. So the first day was Telugu, next day was Tamil. So we did go and attend the Tamil concert as well. And I think, if I remember, even I think Yesudas Garu was also there, if I don't know. But this song was sung in the second day, and they had a roaring applause for this one as well. Yeah.
2: This song is very mesmerizing song.
0: And it is.
2: Who are saying that the music is such a lovely music, you'll get
0: on it. Okay, you know what I'll do? I'll play the medley of Telugu and Tamil song for this one right after this. And let's listen to both versions, yeah?
2: All right.
0: Thank you, Vijay, for reminding the Tamil version as well. We'll play that beautiful medley, yeah.
2: Because I listen to that much more. That's what comes to my mind always.
0: Yeah, yeah.
2: So that's...
0: Thank you. I'll play the medley of both. Thank you so much.
2: All right.
0: Thank you. దట్ ఈస్ కరెక్ట్. ధర్మధురై సినిమా నుంచి యేసుదాస్ గారు, స్వర్ణలత గారు పాడారు తమిళ్లో ఈ పాట. అండ్ ఆఫ్ కోర్స్ తెలుగులో ధర్మక్షేత్రం, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ, ఎంత బ్యూటిఫుల్ సాంగ్. సో రెండు పాటలు మెడ్లీ ప్లే చేస్తాను నేను, ముందుగా తెలుగు తర్వాత తమిళ్. హియర్ యూ గో.

Okay, moving on to the next one. Once again, SP Balu garu and Ilaraja gari combination lo paadalu play chestunnayi vaalla manam. And next paada continue chese mundu marokka sari DSP live in concert ki title sponsor Apex Consulting Services, and they are giving an opportunity for some of you to win free tickets to DSP live in concert. Elaga, very very simple. Open your phones and just look for Apex Consulting Services. Apex Consulting Services. Check them on Insta or Facebook or LinkedIn. Number one, follow them. Number two, they have a post there about DSP ticket giveaway, a contest. Like that post. And number three, just share it with your friends. So as soon as you do that, you're automatically enrolled into their ticket giveaway contest. And they'll be announcing lucky winners every Sunday. నేను ఇక్కడ షోలో నేనే అనౌన్స్ చేస్తాను. ఎవ్రీ సండే నాకు లిస్ట్ పంపిస్తారు వాళ్ళు. అండ్ ఈచ్ పర్సన్ విల్ బి విన్నింగ్ ఎ పెయిర్ ఆఫ్ టికెట్స్ టు రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్. వన్స్ అగైన్ లుక్ ఫర్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆన్ లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా. డూ దాట్. ఓకే, నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను అండ్ ఐ నీడ్ టు గో టు ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ ఆఫ్టర్ దాట్. ఏ పార్ట్ ప్లే చేద్దాం అని ఆలోచిస్తాను, అందుకని నా చిన్న గ్యాప్ ఇచ్చా. ఓకే ఓకే, నెక్స్ట్ సాంగ్ ఈ పాట బాలుగారు ఇళయరాజా గారి కాంబినేషన్లో. ఏ పాట తెలిస్తే ఫోన్ చేయండి 5105732562.

బాలు ఇళరాజ గారు అండ్ మరొక ఇంపార్టెంట్ వ్యక్తి ఆ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ 510-573-2562 ఇస్ మై స్టూడియో, ఇస్ ఆర్ స్టూడియో నెంబర్.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
1: హలో,
0: హాయ్ అండి, మీ పేరు?
1: నేను నా పాట గుర్తుంది కానీ గుర్తు రావట్లేదండి, సారీ. నేను ఐ హావ్ టు డ్రాప్ ఫ్రమ్ ద
0: కాల్. హలో, ఏం పర్లేదు. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ తీసేసేయండి, అలా గట్టిగా ఒకసారి టేక్ ఏ డీప్ బ్రీత్. మీ పేరు చెప్పండి ఫస్ట్. నాకు మీ పేరు చెప్పండి.
1: నా పేరు రమణి అండి, నేను ఫ్యాన్ రమణి నుంచి కాల్
0: చేస్తున్నాను. రమణి గారు ఫ్యాన్, ఎందుకు టెన్షన్ పడుతున్నారు?
1: చిరంజీవి గారి సినిమా చాలా కామన్ తెలిసిన పాట.
0: రమణి గారు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తు పెట్టుకున్నారు, చాలా ఇంప్రెస్ అయిపోయాను ఆల్రెడీ నేను. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? ఓకే, చిరంజీవి గారు పాట అంటున్నారు అంతే కదా మీరు ఆన్సర్? ఓకే, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సరే, థ్యాంక్ యూ. అదే రమణి గారు, జూన్ 26 మాత్రం మర్చిపోవద్దు, రాక్ స్టార్ డిఎస్పి వస్తున్నాడు బే ఏరియాకి, విన్నారా? అయితే రమణి, అయితే రమణి గారు అండ్ గ్యాంగ్ ని మేము చూడదలుచుకున్నాం. ఆ సంగతి మీకు వదిలేస్తున్నాను. శాన్ రమణ్ లో మీ గ్యాంగ్ అందరినీ తీసుకుని తప్పకుండా వచ్చేయండి జూన్ 26. మీ గ్రూప్ డిస్కౌంట్స్ కావాలంటే రమణి గారు ఒక ఈమెయిల్ పంపించండి, virijellu@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ నంబర్, అండ్ ఆ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. హలో, నమస్తే, విరిజల్లుకి స్వాగతం.
1: హలో హలో, మాధవి అండి, సన్నివేల్ నుంచి.
0: హాయ్ మాధవి గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను, బాగున్నాను.
0: ఓకే మాధవి గారు, మీ సమాధానం ఏంటి?
1: రాధా అండ్ చిరంజీవి మూవీ రాక్షసుడు అనుకుంటా, సాంగ్ ఇస్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.
0: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఓకే, అలాగే
1: ఐ హావ్ మై బ్రదర్, మై సిస్టర్ ఇన్ లా, మై నీస్, మై అమ్మ, అందరి.
0: ఓ బ్యూటిఫుల్. అందరూ బేరియాలో ఉంటారా, ఎవరైనా విజిటింగ్? ఓకే మాధవి గారు, మీ అన్నయ్య గారికి ఒకసారి మన బే ఏరియా హాస్పిటాలిటీ చూపెడతాం. మీ అన్నయ్య గారి పేరేంటి? శ్యామ్ గారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు?
1: హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ
0: హైదరాబాద్. ఓకే, హాయ్ శ్యామ్ గారు, ఎలా ఉన్నారు సార్? మనలో మన మాట, మాధవ్ గారు బాగా చూసుకున్నారా? సమయానికి సమయానికి బ్రేక్ఫాస్ట్, సమయానికి లంచ్, సమయానికి డిన్నర్ పెడుతున్నారా లేదా? ఓకే, వెరీ గుడ్. సమ బేరియాలు ఏం పర్లేదు సార్, మీరు ఊ అంటే ఆ అంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు.
2: అవునండి,
0: ఎప్పుడు జోక్ చేస్తాం తెలుసు కదా, ప్రపంచం మొత్తంలో తెలుగు వాళ్ళు తక్కువగా కొట్టుకునేది బేరియా తెలుసా? ఎందుకు అడగండి సార్,
2: చెప్పండి సార్.
0: ఇది గట్టిగా అడిగితే పక్కోడు తెలుగు వాడికి ఇవ్వడబోతుంది కదా, అందుకని చెవుల్లో తిట్టుకుంటాం, చెవుల్లో కొట్టుకుంటాం. ఎనీవే, హ్యాపీ. ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ?
2: ఇక్కడ 1 మంత్ ఉంటున్నామండి.
0: ఎప్పటిదాకా ఉంటున్నారు
2: అంటే? ఇంకొక
0: మాక్సిమం ఆగస్ట్ వరకు అయితే మాధవి గారిని వదిలిపెట్టకుండా జూన్ 26 మా రాక్ స్టార్ డిఎస్పి వస్తున్నాడు బే ఏరియాకి, శాన్ హోజే సివిక్ కి. అమేజింగ్ కాన్సర్ట్ అది. మాధవి గారు, మీరు మీ ఎంటైర్ బెటాలియన్ తీసుకుని రావాల్సిందే మీరు ఈవెంట్ కి.
1: తప్పకుండా.
0: అండ్ మీకు మీకు ఏమైనా గ్రూప్ డిస్కౌంట్ కావాలంటే virijellu@gmail.com కి ఒక ఈమెయిల్ పంపించండి నాకు, ఓకేనా? బట్ శ్యామ్ గారు రండి సార్, నిజంగా చాలా బాగుంటుంది కాన్సర్ట్, టోటలీ ఎంజాయ్. అండ్ శ్యామ్ గారు, మీకు నచ్చిన మంచి పాట చెప్పండి. డిఎస్పి గారు పాడినా పర్లేదు, బాలు ఇళయరాజా గారి కాంబినేషన్ లో పాడినా పర్లేదు, చెప్పండి. వాళ్ళ షో దాంతో ఎండ్ చేస్తాను నేను. మీరు కాకుండా చెప్పిన నాకు విజయ్ గారికి చాలా ఇష్టమైన పాట చినుకులా రాలి, బ్యూటిఫుల్ సాంగ్, మీకోసం ప్లే చేస్తాను షూ. ఓకే, డ్రైవ్ సేఫ్, హ్యావ్ ఫన్. మాధవి గారు మన బే ఏరియా హాస్పిటాలిటీ చూపెట్టండి మరి.
1: తప్పకుండా.
0: అండ్ మొత్తం గ్యాంగ్ డిఎస్పీకి వచ్చి అల్లరి చేయాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ.
2: థ్యాంక్
0: యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్వేస్ ఫన్ అండి, ఆల్వేస్ ఫన్. మన వాళ్ళు అంటే మనం పక్క ఊరి నుంచి వచ్చినా ఒకసారి మాట్లాడుతుంటే వాళ్ళ గొంతులో హుషారు, మన గొంతులో హుషారు, ఆల్వేస్ ఎ ప్లెజర్. సో మీ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ కిందే లెక్క. సో మాధవి గారు, శ్యామ్ గారు, హ్యావ్ ఫన్, హ్యావ్ లోడ్స్ ఆఫ్ ఫన్. అండ్ అగైన్ తప్పకుండా రండి మా దేవిశ్రీ ప్రసాద్ కాన్సర్ట్కి, అండ్ కలిసి అల్లరి చేద్దాం. ఓకే, అందరూ కరెక్ట్గా చెప్పారు. అండ్ రమణి గారు, మీరు చిరు గారు పాడని గుర్తుపెట్టారు, బట్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. సో ఒకసారి ఆ పాట వినేసి వచ్చిన తర్వాత ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో. విరిజల్లు రేడియో. మజా చేయాలా.
9: Morning America. Good old-fashioned summertime showers.
10: Again, we're looking today at
11: Trump warm.
12: Good morning.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.

0: సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మనం బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak, latak patak, mastu kundi zonu. Hey, kinak

Hey, don't stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing. Ponakalu lo.

Hey, don't stop dancing! Bonacalo loading!

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit